ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 2వ రోజు. క్రీస్తు శకం 2026 జూన్ నెల 23వ తేదీ మంగళవారం. చేసే పనిని ప్రేమించగలిగితే ఎంతటి పనైనా సృజనాత్మకంగా వస్తుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

0: ఇంతవరకు మీరు శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి గారు.
1: సుమతి శతక పద్యాలు. ఎప్పటికెయ్యది ప్రస్తుత ముప్పటికా మాటులాడి ఎన్నుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఏ సమయమునకు ఏది తగినదో అప్పటికి అది మాత్రమే మాట్లాడి ఇతరుల మనసులు నొప్పించక తాను బాధపడక తప్పించుకొని నడుచుకునేవాడే కృతార్థుడు. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన గప్పలు పదివేలు చేరు కదరా సుమతి. చెరువులో తెప్పలాడినట్లు నీరు నిండుగా ఉన్నప్పుడు కప్పలనేకములు చేరును. అట్లే బాహ్య సంపదలు ఎప్పుడు కలుగునో అప్పుడే చుట్టాలు బంధువులు వస్తారు. ఏమీ లేనప్పుడు ఎవ్వరూ ఉండరు. కనకపు సింహాసనమున శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునన్ వనరుగా బట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి. బంగారపు గద్దెయందు కుక్కను కూర్చొండబెట్టి మంచి ముహూర్తమున పట్టాభిషేకం చేసినను దాని సహజగుణం అయిన అల్పగుణం మానదు. అట్లే నీచుడైన వానిని ఎంత గౌరవించినను వాడి నీచగుణం వదలదు. కూరిమిగల దినములలో నేరములెన్నడును గరుగనేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మనుషులు స్నేహంగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్ని ఒప్పులే కనపడతాయి. ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా ఒప్పుగానే కనపడతాయి. అదే శత్రుత్వంలో ఉన్నప్పుడు విరోధులై ఒప్పులు కూడా తప్పులుగానే కనపడతాయి. తలనుండు విషము ఫణికిన్ వెలయంగతోకనుండు వృచ్చికముకును తలతోక ఎనక నుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. పాముకు తలయందు తేలుకు తోకయందు విషముండును. కాని దుర్మార్గునికి తల తోకయను నియమం లేక శరీరం అంతటా విషం ఉండును. పాలను కలిసిన జలమును పాల విదంబుననేయుండు వరికింపంగా బాలజవి చెరచుగావున బాలసుడగువాని పొందు వలదుర సుమతి. పాలలో కలిసిన నీళ్లు కూడా చూడటానికి పాలలానే తెల్లగా ఉంటాయి. కాని ఆ నీరు పాలలో కలిసినందువల్ల పాలకి ఉండే సహజమైన రుచి పోతుంది. అలాగే దుర్మార్గుడు కూడా చూడటానికి మంచివానిగా వివేకం గలవానిగా కనిపిస్తాడు. కాని మంచివాడిలో ఉండే సజ్జన గుణాన్ని పోగొడతాడు. కనుక చెడ్డవాడితో స్నేహం ఎంత

0: మాత్రం పనికిరాదు. మంత్రిగలవాని రాజ్యం తంత్రము జడకుండ నిలచు తరచుగదరలో మంత్రి విహీనుని రాజ్యం జంత్రపు గీలోడినట్లు జరగదు సుమతి. మంత్రుల సలహాలతో పాలించే దేశంలో ప్రజలకు పాలకులకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. అందువల్ల రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. అలా కాక మంత్రి సలహాలు సూచనలు తీసుకోకుండా పరిపాలించే రాజ్యం ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. యంత్రాలలో భాగాలు సులభంగా అటూ ఇటూ తిరగడానికి వీలుగా ఏర్పరిచిన మర జారిపోతే ఆ యంత్రం ఎందుకు పనికిరాదు. మంత్రి సలహాలు లేని రాజ్యం కూడా అలాగే పతనమవుతుంది. సరసం విరసం కొరకే పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుట కొరకే సత్యము సుమతి. జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెప్తారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీగకూడదు. అది కొన్ని రోజుల తర్వాత మన దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇబ్బందుల్లో ఉన్నామని కృంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు. కొన్నాళ్ల తర్వాత సుఖాలు వరిస్తాయి. అందుకే పెరుగుట తరుగుట కొరకే అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ. 15 రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తే 15 రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థిత ప్రజ్ఞత చూపాలని ఈ పద్యంలో వివరించారు.
1: ఎస్ భాగ్యలక్ష్మి గారు అందించిన సుభాషితం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.
2: శ్రీవరి సాగు పద్ధతి గురించి తెలుసుకుంటారు. ఈ పద్ధతిలో ఎకరానికి 2 కిలోల విత్తనంతోనే వరిని చాలా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుని పోయి భూమి లోపల పొరల నుండి పోషక పదార్థాలను తీసుకోగలుగుతాయి. కాబట్టి ఈ సాగు పద్ధతిలోనే ఖచ్చితంగా వరి పండిస్తే సాధారణ వరికి అవసరమయ్యే నీటిలో 60% నీరు మాత్రం సరిపోతుంది. ఈ సాగు పద్ధతిలో పాటించాల్సిన 6 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అంశం, లేత నారు నాటడం. 8 నుంచి 12 రోజుల వయస్సు గల 2 ఆకుల నారును మాత్రమే నాటుకోవాలి. దీని వలన అధిక సంఖ్యలో పిలకలు వేస్తాయి, వేర్లు బాగా వ్యాపిస్తాయి. 2వది, జాగ్రత్తగా నాటడం. నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా వేరు బురద గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. దీని వలన పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురి కాకుండా బ్రతికి త్వరగా పెరిగి అధిక సంఖ్యలో పిలకలు వేస్తుంది. 3వ అంశం, దూరంగా నాటడం. మొక్కకు మొక్కకు చాలుకు చాలుకు మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాటుకోవచ్చు. 4వ అంశం, కలుపు నివారణ. పొలంలో నీరు నిలవకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు రోటరీ కోనో వీడర్తో నాటిన 10 రోజులకు ఒకసారి ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో మరో 3 సార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఈ విధంగా కలియబెట్టడం వలన ప్రతిసారి సుమారు 400 కిలోల పచ్చి రొట్ట భూమికి చేరుతుంది. ఈ విధంగా రోటరీ లేదా కోనో వీడర్ వాడకం వలన వేరుకు బాగా ఆక్సిజన్ అందుతుంది కూడా. దాంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి. 2 సార్లు కంటే ఎక్కువగా రోటరీ లేదా కోనో వీడర్ తో పనిచేసినప్పుడు ఒక్కొక్కసారికి 800 కిలోల అధిక దిగుబడి వస్తుందని రైతుల అనుభవం కూడా తెలియజేస్తూ ఉంది. ఇక 5వ అంశం, నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. ఈ శ్రీ వరి సాగు పద్ధతిలో పొలం తడిగా ఉండాలి గాని నీరు నిలవకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 2 మీటర్లకు ఒక కాలువ ఏర్పాటు చేసుకోవాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతూ ఉండాలి. దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. ఇక 6వ అంశం, సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులు బాగా వాడి భూసారం పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తొలి దశలో వాడుకోవచ్చు. కానీ ముందు ముందు సేంద్రీయ ఎరువులు వాడి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవాలి. ఈ పద్ధతి భూమిలోని సూక్ష్మజీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మజీవులు సహజంగానే పైరుకు కావలసిన

0: పోషక పదార్థాలను అందజేస్తాయి. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిరమైన దిగుబడులను ఇస్తుంది.
1: రైతు సమాచారం విన్నారు.

స్వేచ్ఛ విలువైనది, దాన్ని మితంగా లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి అన్నారు లెనిన్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నేస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ గణతంత్ర మండపంలో జరగబోయే పౌర పురస్కారాల ప్రధానోత్సవం 2లో పద్మ అవార్డులు 2026ను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5 గంటలకు. ఇక యథావిధిగా మన కార్యక్రమాలు, ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర లేఖ ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు, 7:15 చెరపకుర చెడేవు నాటిక వింటారు. అనంతరం జీవన గమనంలో ఒంటరి పోరాటం, శ్రీమతి పఠాన్ రుబీనా బేగం గారితో శ్రీమతి గద్దె చంద్రకాంత గారి సంభాషణ ప్రసారమవుతుంది. 8 గంటలకు సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. ఈ ప్రసారంలో 8:35 మీ మాటతో ఓ పాట, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 087-44 STD కోడ్ నెంబర్, 295038, 295039 ఫోన్ నంబర్లో ఫోన్ చేయండి. 9:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు, 10 గంటలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మిడ్ డే న్యూస్ 2:00, దోపహార సమాచారం 2:15 ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం ఉంటుంది. 3:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు మీకోసం. 4:00 మధుమంజరి. ఈనాటి కార్యక్రమంలో సృష్టికర్త మహిళలకు చేయూతనిద్దాం చిత్రగీతలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి డి సౌజన్య. 4:30 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో ప్రపంచ భూజల అధ్యయన దినోత్సవం సందర్భంగా వ్యవసాయానికి ఆధారం భూజలం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ గణతంత్ర మండపంలో జరగబోయే పౌర పురస్కారాల ప్రధానోత్సవం పద్మ అవార్డులు 2026ను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష

ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. యువవాణి యువజనుల కార్యక్రమం రాత్రి 6:35 ప్రసారం అవుతుంది. ఇందులో ప్రస్తుత తరుణంలో ఈ జాబ్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు. తెలుగులో వార్తలు 7:15, 7:15 జానపద సంగీత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం రాత్రి 8 గంటలకు వింటారు. 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమాలు. ఇవి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి హరికథ వింటారు. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఈ రోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనుంది. రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్టంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరైనా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్ ప్రిడిక్ట్

0: క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
1: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద 2,78,00,000 రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
2: యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం, దానికి కూడా డబ్బులు వచ్చింది కదా 10,90,00,000. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరమైతే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతాం. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో చలి చెత్త పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద తడినంతనేమో, మెన్యూర్ అంటే పొలాల్లో అట్లా ఇటప్పుడు ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడిదంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేసిన జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 2,601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వాతావరణం. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

0: దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
1: ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఈ రోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతస్య ద్రుతగత్యా వర్ధమానస్య విశ్వసనీయ వైశ్విక శక్తిరూపేణ పరివర్తనస్య ప్రేరక శక్తిః రాష్ట్ర ప్రథమస్య సిద్ధాంతః ఏవ అస్తీతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం. నవదిల్ల్యాం ఏకేన నిజ వార్తావాహిన్యా ఆయోజితే సమ్మేళనే సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీమోదీ అవదత్ యత్ విగత దశకే దేశస్య ఉపలబ్ధయః విశ్వాసే స్థిరతాయాం బృహత్తర వైశ్విక కళ్యాణాయ ప్రతిబద్ధతాయాం చ నిహితాః సంతి.
3: భారత్ జో కర్ రహా హై వో ఆనే వాలే 1000 వర్ష కా ఫ్యూచర్ లిఖనే వాలా హై ఔర్ యహీ దునియా కే లియే సబ్సే బడీ భారత్ కీ గారంటీ హై. భారత్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భీ హై, ఏక్ క్రెడిబుల్ ఎకానమీ భీ హై.
2: సంప్రతి G7 శిఖర సమ్మేళనే స్వస్య సహభాగితాయాః ఉల్లేఖం కురవన్ సః అవదత్ యత్ రాష్ట్రీయ హితం సర్వోపరి స్థాపయితుం భారతస్య అవిచల ప్రతిబద్ధతాం వైశ్విక నేతారః స్వీకృతవంతః. సర్వకారస్య 12 వర్షాణాం కార్యకాలస్య ఉల్లేఖం కురవన్ ప్రధానమంత్రి అవదత్ యత్ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారః, స్థానీయ ఉత్పాదానాం సమర్థనం ఇత్యాదయః ఉపక్రమాః సఫలాః అభవన్, యేన నాగరికాః రాష్ట్ర నిర్మాణస్య భావం అంగీకృతవంతః. ప్రధానమంత్రి అవదత్ యత్ సద్యః ఏవ కేషుచిత్ వర్షేషు ప్రాయః 25 కోటిశః జనాః నిర్ధనవర్గాత్ బహిః సమాగతాః, యేన విశాలః నవ మధ్యమవర్గః ఉద్భూతః, ఆర్థిక క్రియాకలాపాశ్చ ప్రవర్ధితాః. లక్నౌ నగరే 15 ఛాత్రాణాం మృత్యోః దుఃఖద అగ్నిఘటనాయాః అనంతరం ద్రుత కార్యాచరణస్యాంతర్గతం ఆరక్షకాః గతరాత్రౌ 6 జనానాం విరుద్ధం FIR ఇతి పంజీకృతవంతః, తేషు చత్వారః చ నిగడితాః. ముఖ్యమంత్రిణః యోగి ఆదిత్యనాథస్య నిర్దేశానుసారం లక్నౌ వికాస ప్రాధికరణస్య, అగ్నిశామక విభాగస్య, విద్యుత్ విభాగస్య చ 4 అధికారిణః అపి నిలంబితాః అభవన్. లక్నౌ నగరే అగ్నిఘటనాయాః సందర్భే అలీగంజ నగరస్య ఆరక్షకైః BNS తథా ఉత్తరప్రదేశ అగ్నిశామక సేవా అధినియమస్యాంతర్గతం ప్రాసంగిక ఖండేషు 6 అభియుక్తానాం అన్యాంచ ఉత్తరదాయి జనానాం విరుద్ధం FIR పంజీకృతం అస్తి. యత్ర హ్యః దుఃఖద అగ్నిప్రకోపః అభవత్ తస్మిన్ భవనే అనధికృత నిర్మాణస్య విషయే 16,000 వర్షే విధ్వంసాదేశః ప్రసారితః ఆసీత్, పరంచ మాసద్వయాభ్యంతరే ఏవ ఆదేశః నిరస్తః అభవత్. ఏతదతిరిచ్య రాజ్యసర్వకారేణ అగ్నిఘటనాయాః ఉచ్చస్తరీయ అన్వేషణస్య ఆదేశోపి ప్రదత్తః. ఘటనాయాః అన్వేషణార్థం SIT ఇతి విశేష అన్వేషణ దళస్య నిర్మాణమపి కృతమస్తి. దళం 7 దినేషు ఏవ స్వస్య ప్రతివేదనం సమర్పయిష్యతి. హ్యః అపరాహ్నే

0: दुखद अग्निघटनायां न्यूनातिन्यूनं 15 जनाः मृताः। तेषु अधिकतया 16 25 वर्षीयाः छात्राः आसन्। अलीगंज नगरस्य पुरैनिया क्षेत्रे एकस्य आपणस्य उपरि कार्यरते एनिमेशन कोचिंग केन्द्रे अग्निप्रकोपः अभवत्, येन छात्रेषु आतंकः उत्पन्नः। नवव्रणिताः छात्राः किंग्स जॉर्ज चिकित्सकीयं विश्वविद्यालये KGMU लखनऊ इत्यत्र प्रवेशिताः च सन्ति। अधिकांशाः श्वासावरोधेन मृताः। भारतस्य हज समित्या हज 27,000 कृते तीर्थयात्रिभ्यः आवेदनपत्राणि आमन्त्रितम्। नीत्याः विमोचनं कुर्वन् अल्पसंख्यक कार्यमन्त्री किरेन रिजिजुः ह्यः अवदत् यत् यात्रिणः भारतीय हज समिति पोर्टल तथा हज सुविधा एप माध्यमेन च आवेदनपत्राणि ऑनलाइन माध्यमेन प्रेषयितुं शक्यन्ते, येन प्रक्रिया अधिका सरला सुलभा च भविष्यति। FIH प्रो लीग लंदन राउंड इत्यस्य उद्घाटन क्रीडायां भारतीय पुरुष हॉकी दलम अद्य पाकिस्तान दलम सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम महबूबाबाद जिला समाचार लेख विंटारु लेख अंदिस्तारु श्री एस पुरुषोत्तम। ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని రాష్ట పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఓటాయి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నూతన రేషన్ కార్డులు తదితర అంశాలకు సంబంధించిన వినతులను ప్రజలు సమర్పించారు. ఓటాయిలో 167, కొత్తగూడలో 142 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. మహిళల సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆర్థిక సహాయం, మహిళా సంఘాలకు సమైక్య భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రైతులకు ఉచిత వ్యవసాయ స్ప్రే పంపులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం రైతుల ఉత్పాదకతను పెంచుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు. పేదల సంక్షేమం, మెరుగైన వైద్యం, విద్య, వ్యవసాయాభివృద్ది, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లో నిర్వహించిన పార్టీ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక వేదికలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. చిన్న నాగారం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన 23 ఇళ్లను ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లో నిరుద్యోగ యువత కోసం రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. ఉప్పరగూడెం గ్రామ సభలో ఆమె మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి విధానాలు, పర్యావరణ పరిరక్షణ, సురక్షిత తాగునీటి నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని తెలిపారు. గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా

0: 92.24% మ్యాపింగ్ తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
1: ఇంతవరకు శ్రీ ఎస్ పురుషోత్తం గారు అందించిన మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్ లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: వర్ష కా ఫ్యూచర్ లిఖనే వాలా హై ఔర్ యహీ దునియా కే లియే సబ్సే బడీ భారత్ కీ గారంటీ హై. భారత్ ఫాస్ట్ గ్రోయింగ్ ఇకానమీ భీ హై, ఏక్ క్రెడిబుల్ ఇకానమీ భీ హై.
0: ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్ కున్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను, అభివృద్ది ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవల సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను వ్యవహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్ లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థను ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపై కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమాపేశం సందర్బంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని మెరుగైన అవగాహన పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అంటే ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అంటే ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందో తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాన్ని బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి వారిలో 4 అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందలతో పాటు 2 బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరాన్ని గాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులంబైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ సోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ను ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38 నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్ లో జరగనున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ లో భారత్ ఈరోజు పాకిస్తాన్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చెరపకురా చెడేవు నాటిక వింటారు. రచన శ్రీమతి అత్తలూరు విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణ. వినండి చెరపకురా చెడేవు నాటిక.

0: లేవండి రాయ్, వరహాలరావు గారు మిమ్మల్ని మిమ్మల్నేనండి.
1: ఎవరు మీరు? భజగోవిందం గారు కాదు? ఏమండి కులాసనా? మీ ఇంటికే బయలుదేరాను.
0: ఓహో,
1: చూడగాని గుర్తుపట్టలేకపోయాను, చాలా మారిపోయారు.
0: అయ్యా వరహాలరావు గారు, మార్పు దేముందిలేండి, సహజం కదా. నన్ను మీరు చూసి చాలా కాలమైంది, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఇంతకీ మీరెలా ఉన్నారు? అవును, ఏమిటి ఇంత హఠాత్తుగా మా ఊళ్ళో ప్రత్యక్షమయ్యారు మా ఇంటికి రాకుండా?
1: ఎంతమాట, మీ ఇంటికి రాకుండా ఎలా ఉంటానండి?
0: అది
1: నేను బయలుదేరిందే మీ ఇంటికండి.
0: ఏమిటి మా ఇంటికే బయలుదేరాయా? ఏమిటండో విశేషాలు?
1: మీ ఊరు అమ్మాయితో మా వాడికి వివాహం నిశ్చయించాం, రేపే తాంబూలాలు.
0: ఏమిటి రేపే తాంబూలాలా?
1: అవునండి.
0: మా ఊళ్ళో పెళ్లి సంబంధమా? అయ్యా ఎవరికి, మీక మీ అమ్మాయిక?
1: ఎంత మాట అన్నారండి, నేను పెళ్లి కొడుకులా కనిపిస్తున్నానా మా అబ్బాయికి?
0: అలాగా? మీ అబ్బాయికి? మాకు తెలియకుండా మా ఊరు సంబంధం ఖాయం చేసుకున్నారా? అయ్యా ఇంతకీ ఎవరమ్మాయి?
1: అదేనండి, మీ స్కూల్ హెడ్ మాస్టర్ మంతెన శివయ్య గారి అమ్మాయి హైమావతి.
0: ఆగండి ఆగండి ఆగండి, మంతెన శివయ్య గారి అమ్మాయి హైమావత?
1: అవునండి.
0: హెడ్ మాస్టర్ గారు అంటే అయ్యా వరహాలరావు గారు
1: చెప్పండి,
0: ఆ రెండో అమ్మాయికేగా?
1: అవునండి, రెండో అమ్మాయే.
0: అబ్బా ఎంత సంతోషకరమైన వార్త వినిపించారండి. అయ్యా మీరు ఆ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోవడం చాలా సంతోషం. అబ్బా నిజంగా ఇవాళ నిద్ర లేచి ఎవరి మొహం చూశానో కానీ అయ్యా వరహాలరావు గారు చక్కటి శుభవార్త విన్నానండి. ఇంతకాలం నుంచి ఆ అమ్మాయి గురించే నాకు బోల్డ్ అంత దిగులుగా ఉండేది. ఎంతైనా మా ఊరి అమ్మాయి కదండి, కానీ సంబంధం నిశ్చయించుకునే ముందు అయ్యా నా చెవిని ఒక్క మాట వేస్తే బాగుండేది. ఏమిటో మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం జాలేస్తోంది.
1: ఏమన్నారు, ఎందుకండి జాలి మీకు?
0: ఎందుకులేండి అయ్యా వరహాలరావు గారు, అయిందేదో అయిపోయింది. ఇంతకాలం నుంచి ఆ పిల్ల

0: అందరికి పెళ్ళలా అవుతుందా అని దిగులు పట్టుకున్నాం మా ఊరి వాళ్ళందరం కూడాను.
1: ఏం ఎందుకవదు దిగులు దేనికి?
0: అదేమిటండి అయ్యా, ఒక్క మాట చెప్పమంటారా?
1: చెప్పండి చెప్పండి.
0: 25 ఏళ్ళు వచ్చినా ఆడపిల్ల పెళ్లి కాకుండా తల్లిదండ్రుల గుండెల మీద కుంపట్లా కూర్చుంటే దిగులుగాక మరేమిటండి?
1: ఏమిటి ఆ అమ్మాయికి 25 ఏళ్ళ? అదేంటి, శివయ్య గారు 20 అని చెప్పారే.
0: ఏమిటి 20 అని చెప్పారా? సర్లేండి, దానిదే ఉంది 20 అని అనుకుందాం. 25 ఏళ్ళు వచ్చిందాక పెళ్లి కాలేదంటే నలుగురు ఉమ్మేస్తారని ఆ పిల్లకి జన్మలో పెళ్లి కాదేమోనన్న బెంగతో ఏదో 5 అటు ఇటు అబద్ధం చెప్పుంటారు. దానిదే ఉందిలేండి అయ్యా, ఇది చాలా చిన్న విషయం.
1: ఆ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదు?
0: ఎందుకేమిటండి, పిచ్చి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు, కుదరలేదు కాబట్టి.
1: ఎందుకు కుదరలేదు?
0: ఏమిటండి చాప రాజకుమార్ల కథలో లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.
1: చూడండి, నా ఒక్కగానొక్క కొడుక్కి కుదిరిన సంబంధం చూస్తుంటే దీనిలో ఏదో లోసుగున్నట్లు అనిపిస్తోంది నాకు. దయచేసి ఆ అమ్మాయికి సంబంధం ఎందుకు కుదరలేదో చెప్పండి.
0: ఏమిటో వరాలరావు గారు, మిమ్మల్ని చూస్తుంటే నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కానీ చూస్తూ చూస్తూ మీకు అన్యాయం జరుగుతుంటే చూడలేను. అటేమో అవతల ఓ ఆడపిల్ల బతుకు బుగ్గి చేయలేను. నాకు ఇది ఒక అగ్ని పరీక్షలాగా ఉంది. సరే, ఏం చేస్తాను, తట్టుకుంటాను. వినండి, నా నోటితో చెప్పకూడని విషయాలన్నీ చెప్పిస్తున్నారండి వరాలరావు గారు. మీరు
1: ముందు చెప్పండి.
0: ఏమిటంటే, ఇలా కొంచెం దగ్గరగా రండి, అందరూ వింటే బాగుండదు. అసలే పెళ్లి సంబంధం.
1: వచ్చాను.
0: ఏం లేదు, ఆ అమ్మాయి అంటే అదేనండి, ఆ పెళ్లి కూతురు అక్కకి ఎయిడ్స్ ఉండేదిట, దాంతో ఆ పిల్ల చచ్చిపోయింది. అయ్యా,
1: ఎయిడ్సా? ఎలా వచ్చిందండి
0: ఎయిడ్స్? ఎలా రావడం ఏమిటండి, చిన్నపిల్లలు అడుగుతారు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలో అని మొత్తుకుంటున్నారు ప్రభుత్వం వారు.
1: అంటే అంటే అందుకేనా?
0: మరి అందుకే. అక్కకి ఎయిడ్స్ ఉంటే చెల్లెలికి ఉండదుటండి. ఈ పిల్ల మాత్రం తక్కువ. ఆ మధ్యన ఎవడో కుర్రాడితో కొంతకాలం తిరిగింది.
1: ఏంటండి ఏంటండి మీరు అనేది?
0: అయినా ఇలాంటి పాపపు మాటలు నా నోటితో చెప్పకూడదండి. అయ్యా, మీరు చెప్పిస్తున్నారు వరహాలరావు గారు. నేనేమీ చెప్పలేదు, మీరేమి వినలేదు. చూడండి, అయిందేదో అయిపోయింది, అంతా మర్చిపోయి ఏ సంబంధం ఖాయం చేసుకోండి. రేపు ఉదయం తాంబూలాలు పుచ్చుకోండి. అయ్యా, మరి నేను వెళ్ళి రానా?
1: ఇంకా ఏంటండి పుచ్చుకునేది, తాంబూలాలు కాదు, ఈ సంబంధం వద్దని సెలవు పుచ్చుకుంటాను.
0: అయ్యా, తొందరపడకండి, నా మాట వినండి. మీరు పెద్ద మనిషి, కాస్త ఆలోచించండి. పెళ్లి విషయం అండి. అయ్యా వరహాలరావు గారు వెళ్ళిపోయాడు. ఈ వార్త విన్నాక పాపం పెద్ద మనిషి, అంతవాడు ఎలా అయిపోయాడు. ఆయనకి ఎలా ఉన్నా నాకు మాత్రం ఖాండవ వనం దహించిన అగ్నిదేవుడి పొటల తృప్తిగా ఆనందంగా ఉంది. ఈ వాటికి జాలి. నమస్కారం శివయ్య గారు, కాస్త నన్ను కూడా చూడండి.
2: ఓ, భజగోవిందమా? ఏమిటి మా ఇంటి వైపేనా రావడం, ఏంటి సంగతి?
0: ఏముంది అయ్యా శివయ్య గారు, శుభవార్త విన్నాను కదా, అభినందించి వెళదామని ఇలా వచ్చానండి.
2: ఏం శుభవార్త అండి?
0: ఏం నటిస్తున్నారండి? మీ అమ్మాయికి సంబంధం కుదిరిందని తాంబూలాలు పుచ్చుకుంటున్నామని చెబితే ఏడుస్తాం అనుకుంటున్నారా? ఆ నోటా ఈ నోటా తెలిసింది కాని, లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి కూడా చేసేసేవాళ్ళేగా.
2: ఎంత మాట భజగోవిందం, నీకు చెప్పకుండా చేస్తానుటయ్యా. సాయంత్రం నేను మా ఆవిడ మీ ఇంటికి పిలుపులకు రావాలనుకుంటున్నామయ్యా.
0: ఓహో,
2: ఇంతలో మీరే వచ్చారు. సరే, వస్తే వచ్చారు. ఇగో చూడండి, రేపు 8:10 మా అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి హైమావతికి నిశ్చయ తాంబూలాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కాఫీ పలహారాలు భోజనానికి వచ్చేసి మమ్మల్ని ఆనందింపజేయాలని ప్రార్థన.
0: ఎంత సంతోషకరమైన వార్త వినిపించారండి, చాలా సంతోషం శివయ్య గారు. అయ్యా, ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పారు కాదు?
2: అదేనండి, చింతాపురంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు చూశారు వరహాలరావు గారని, వారి పెద్ద కుమారుడు చిరంజీవి మురళీకృష్ణ.
0: ఓహోహోహోహో, చింతాపురం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అబ్బాయా? అంటే ఆ అబ్బాయి ఇంజనీర్ కదా?
2: అవునండి, ఆ అబ్బాయే.

0: హైదరాబాద్ లో ఉద్యోగం కదా,
1: ఆయనేనండి లక్షణమైన సంబంధం అనుకోండి.
0: తండ్రికి సంబంధించి అంతే అనుకోండి. కానీ
1: కానీ ఏమిటయ్యా, ఏమైంది?
0: అబ్బే ఏం లేదులేండి, ఇప్పుడు చెప్పకూడదు. కానీ
1: నీ కానీ తగలయ్యా, చెప్పవయ్యా బాబు. రేపు నీకేదైనా పని ఉందా, రాలేవా ఏమిటి?
0: అబ్బే అది కాదండి, పెళ్లి కొడుకు గురించి.
1: పెళ్లి కొడుకు గురించి ఏమిటి?
0: చెప్పకూడదు కానీ అయ్యా శివయ్య గారు, మీరు నాకు ఆప్తులు, చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
1: భజగోవిందో నాంచకుండా విషయం చెప్పవయ్యా బాబు.
0: అయ్యా శివయ్య గారు, అమ్మాయి బంగారు బొమ్మ, చక్కగా చదువుకుంది, అణుకువ, వినయం, లక్షణమైన పిల్ల. ఈ పిల్లకి ముందే పెళ్ళైన కుర్రవాడి సంబంధం కుదరడం నిజంగా నేను భరించలేకపోతున్నానండి.
1: ఏంటి, ముందే ఆ కుర్రాడికి పెళ్ళయిందా? ఎంత మోసం.
0: అయ్యా శివయ్య గారు, అంతగా ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. అరిటాకు ముళ్ళు సామె తెలుసుగా, అంచేత పిల్లాడు ఎలాంటి వాడైనా ఆడపిల్ల పెళ్ళి పీటల దాకా వచ్చి ఆగిపోయిందంటే అప్రదిష్ట. అంచేత కళ్ళు మూసుకుని ఆ మూడు ముళ్ళు వేయించేయండి బాబు. ఆ తర్వాత పరిస్థితులు అవే సర్దుకుంటాయి.
1: అది ఏంటండి సర్దుకునేది, నా కూతురికి అంత కర్మేం పట్టలేదు. రెండో సంబంధం వాడికి చేయడానికి నాకేమైనా ఆస్తి లేదా, నా కూతురికి అన్నచందం లేదంటారా? చస్తే ఈ సంబంధం చేయనండి.
0: అయ్యా శివయ్య గారు కాస్త ఆలోచించండి, ఇది పెళ్లి వ్యవహారం, మీరు తొందరపడుతున్నారేమో. అయ్యా శివయ్య గారు, శివయ్య గారు వెళ్ళిపోయాడు. అమ్మయ్యా ఈరోజు మృష్టాన్న భోజనం చేసినట్టుగా ఉంది. శివయ్య, నా కూతురు నల్లగా ఉందని నీ కొడుక్కి కాదంటావా? చూస్తా, పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తా, వస్తా.
2: నమస్కారం శివయ్య గారు.
1: ఓ వరహాలరావు గారా, రండి రండి.
2: మర్యాదలకేం బాగానే ఉంటాయి.
1: బాగాలేనివేమిటో?
2: ఇంకేమిటి, బుద్ధులు, మీ బుద్ధులండి.
1: ఓహో మీ బుద్ధులు భూమిలేలాయా, ఇక మా బుద్ధుల గురించి మాట్లాడుతున్నారు? అందుకే అంటారండి, తప్పులెన్ని వారు తమ తప్పులెరగరని.
2: ఏమిటండి, ఏమిటండి మేము చేసింది తప్పు? తప్పు చేసింది మీరు.
1: నేను తప్పు చేశానా?
2: కాక తప్ప తప్పునరా, చిచి పెద్ద మనుషులు అనుకున్నాను. అందుకే ఎప్పుడూ అన్నారు పెద్ద మనుషులంటే బుద్ధులన్నీ వేరు అని.
1: ఇదిగో సామెతలు మాకు వచ్చండి, మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి.
2: ఏంటండి మాట్లాడేది, ఏమిటండి అసలు మర్యాద? మీకు మర్యాద ఏంటి? మర్యాదస్తులకు కానీ మర్యాద మీలాంటి వాళ్ళకి కానే కాదు.
1: నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు మీరు, మోసం చేసి కూడా.
2: ఏమన్నారు? నేను మోసం చేసాను.
1: మా ముమ్మాటికి.
2: నువ్వు చేసావయ్యా మోసం.
1: నేను మోసం చేశానా? అసలు మీకు ఏమైనా పిచ్చిగా ఉందా ఏమిటి?
2: ఏమంటున్నావు, పిచ్చా? నాకు పిచ్చా? లేదు మీకు పిచ్చి, మీ ఇంటిల్లి బాధకి పిచ్చి, మీ ఇంకో వాళ్ళందరికీ పిచ్చి. ఇంకొకసారి పిచ్చికి ఇచ్చామా అంటే ఇదిగో ఏం చేస్తాను తెలుసా, ఎయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ పిచ్చే.
1: ఎయిడ్సా? ఎవరికండి ఎయిడ్స్? అర్థమైన తిరుగులు తిరిగి పెళ్లి మీద పెళ్లి చేసుకునే మీ అబ్బాయికా మీకు ఎయిడ్స్?
2: ఏంటి ఏమన్నారు, నా కొడుకు పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాడా? నా కొడుకు పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాడా? ఏమంటారు మీరు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా మా కొడుకు? అంటే నాకు తెలియకుండానే నా కొడుకు రెండు పెళ్ళిళ్ళు లేనియా? ఎవరు చెప్పారండి మీకు? నీ కూతురే తిరిగి నన్నాళ్ళు తిరిగి మా వాడితో పెళ్లికి సిద్ధమైంది. పెద్ద కూతురేమో ఏడుస్తూ చచ్చింది.
1: ఇగో వరహాలరావు, ఊరుకుంటే మరీ పెట్టేకిపోతున్నావయ్యా నువ్వు. నా పెద్ద కూతురు ఏడుస్తూ చచ్చిందా? అసలు నీది నోరా పెంట కుప్ప. అసలు నా కూతురు బాలింత కదయ్యా, బాలింతకి గుర్రం వాతం వచ్చి చచ్చిందయ్యా.
2: అది ఏ మాతమో నాకేం తెలుసు, నేను విన్నది చెప్పాను.
1: ఏమిటయ్యా నువ్వు వినేది? అసలు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారయ్యా నీకు? ఏం చెప్పారు?
2: ఎయిడ్స్ అని చెప్పారు, ఎయిడ్స్ అని చెప్పారు, మీ కుటుంబానికి ఎయిడ్స్ అని చెప్పారు.
3: రాను రానంటూనే చిన్నదో చిన్న
1: మనిషి అన్నాక కొంచెం నీతి అనేది ఉండాలండి, అది లేనప్పుడు బతకడం దండగా.
2: అదే నేను అనేది, ఆడపిల్లని పెంచడం చేత కాకపోతే పీక పిసికి చంపాలి. తగుదినమ్మా అంటూ పెళ్లి సంబంధం చూశాడు, పెళ్లి సంబంధం.
1: ఇదిగో ఆఖరిసారిగా చెబుతున్నాను, మర్యాదగా మాట్లాడాలి అసలు.
2: నేను ఆఖరిసారి చెబుతున్నా.
4: ఓ అయ్యగారు, ఏంటండి ఇది, పెద్ద మనుషులు ఇట్లా రోడ్డున పడి పోట్లాడుకుంటున్నారు?
2: ఇదిగో

0: సిగ్గు లేకుండా తప్పు చేసి నా మీద కయ్యానికి కాలు దూగుతున్నాడు.
1: నేను కయ్యానికి కాలు దూపింది, నువ్వే.
2: ఆగండి ఆగండి, ఏం జరిగింది, ఎందుకీ గొడవ, ఇసేం చెప్పండి నాకు.
1: ఆ చెప్పడానికే సిగ్గుసేటయ్యా, పెద్ద మనిషి అని సంబంధం కలుపుకుంటే రెండో పెళ్లి వాడైన కొడుక్కి నా కూతురు చేసుకోవాలని వచ్చాడు పెద్ద మనిషి.
0: అడ్డమైన తిరుగులు తిరిగి ఏశ్వరం తెచ్చుకున్న కూతురికి సంబంధం కోసం వచ్చాడు. సిగ్గు లేకుండా తాంబూలాలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు.
2: ఏంది, మా అయ్యగారి అమ్మాయికి ఏడిసా, ఎవడయ్యా అన్నది, నాలుగు కోస్తా.
0: ఎందుకు కోస్తావు, మీ ఊరు వాడని వెనకేసుకొస్తున్నావా?
2: మా ఊరు మీ ఊరు కాదండి, నీతి న్యాయం ఎటుంటే అటే మాట్లాడతాడు ఈ రంగడు.
1: అది గది వినండి జాగ్రత్తగా, నీతి తప్పింది మీరు, మేం కాదు. కొడుక్కి కట్నం కోసం పెళ్లి మీద పెళ్లి చేస్తావా? ఛీ
2: అయ్యగారు. ఏంటి, ఆయన కొడుక్కి ఇంతకు ముందే పెళ్లి అయిందా?
0: చంపేస్తాను, ఎవరన్నారన్నమాట, చంపేస్తాను.
2: అసలు మీతో మా హైమావత్ అమ్మకి ఎయిడ్స్ అని చెప్పిన ఎదవ ఎవరో చెప్పు.
0: ఆయన చెప్పాడు.
1: ఏంటి, ఈయన నా కూతురికి ఎయిడ్స్ అని చెప్పాడా? నాతో నీ కొడుకు ఎదవరకే పెళ్లి అయిందని చెప్పాడే.
0: ఏంటి, అలా చెప్పాడా? ఇదిగో ఏమయ్యో, నిన్నే.
1: ఆగండి ఆగండి, మీ ఇద్దరు ఆ గోడ సాటికెళ్ళండి, ఆడు సంగతి నేను తేలుతా.
3: ఓ ఎవరు, ఓ రంగడా.
1: నమస్కారం అయ్యా.
3: ఏంట్రా, ఎట్లా ఉన్నా? ఈ మధ్య నీ కలెక్షన్లు అవి ఎలా ఉన్నాయి?
1: బాగానే ఉన్నాయి, కానీ మీరేం చేస్తుండారు బాబు, రిటైర్మెంట్ అయ్యారటగా.
3: అవునరా, ఏదో కాలక్షేపానికి అది ఇది చేస్తున్నా.
1: తవరేంటి, రిటైర్ అయినాక బాగా హుషారుగా ఉండారు.
3: ఏం లేదురా, ఏమిటోరా, ఇవాళ కడుపు నిండుగా సంతృప్తిగా ఆనందంగా ఉంది.
1: ఎందుకో,
3: చాలా కాలం తర్వాత మనసంతా సంతోషంతో నిండిపోయింది అనుకో.
1: ఏంటి బాబది, మీకంత సంతోషం కలిగించే విషయం?
3: అదే అదే రా, కాస్త ఇలా దగ్గరగా రా. మన శివయ్య గారి కొడుక్కి నా కూతుర్ని చేసుకోమంటే నల్లగా ఉందని వద్దన్నాడా?
1: అవును.
3: అందుకే ఆయనకి బుద్ధి చెప్పడానికి వాళ్ళ అమ్మాయికి కుదిరిన సంబంధాన్ని చెడగొట్టా.
1: అత్తాగా, అబ్బో చాలా ఘనకార్యం చేశారే. ఆహా, నేను కూడా చెయ్యలేని పని చేశారండి మీరు, మీకు సత్కారం తప్పక చేయాల్సిందే.
3: మరే అయినా నీలాగా నేను దోపిడీలు దొంగతనాలు చేయలేను కదరా.
1: అవునవునవును, నీలా నేను కొంపలు కూల్చలేను. అయ్యగారు రండి రండి.
3: ఎవరు?
0: ఏమయ్యా పెద్ద మనిషి, మా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అబద్ధ ప్రచారం చేసి పిల్లల పెళ్లిళ్ళు చేయకూడతావా? నీ మొహం మండా, నీలాంటి వాళ్ళని ఇంత వదలకూడదు.
1: ఇలాంటి వాళ్ళని దెబ్బలతో కాదండి చంపాలి.
0: అమ్మో, చంపడమే కాదు నరకాలి, ముక్కలు ముక్కలుగా కోసి కారం ఉప్పు పెట్టాలి బాగా.
3: అమ్మో రంగడు, నన్ను రక్షించవా, వీళ్ళిద్దరు నన్ను చంపేసేటట్టున్నారు.
1: వీడిని రక్షిస్తే మొత్తం మన ఊరంతా నాశనం అయిపోతుందయ్యా. ఏమయ్యా పెద్ద మనిషి, 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయాలన్నారు పెద్దలు, కానీ ఇట్లా పెళ్లిని చెడగొట్టమని ఎవరయ్యా చెప్పారు నీకు? ఏ మనిషివయ్యా నువ్వు?
3: అది రంగడి గారు అది అన్నా.
1: ఏందయ్యా నసుకుతావు, చెప్పు వాళ్ళు చెప్పేది నిజమేనా? అట్టా తలంచుకున్నావేంటయ్యా? అంటే తప్పు చేసావన్నమాట, సిగ్గు లేదయ్యా నీకు, చదువుకున్నోడివి, ఇట్లాంటి పనులు చేస్తావు, ఎందుకు చేసినావయ్యా? చిచి, నీకంటే నేనే నయం, దొంగతనం చేస్తా, తప్పు చేసిన వాళ్ళని నాలుగు తంత, నీలా కొంపలు తీయను కదయ్యా. పెళ్లి చెడగొడితే పాపం రాదటయ్యా, నీ కూతురికి నీ పాపమే కొడుతోంది, మంచి పని చేయవయ్యా, దేవుడు మేలు చేస్తాడు. చిచి ఎల్లు, నీ యథం మొహం చూపించమాకు ఈ ఊళ్ళో.
3: రంగడి గారు, బుద్ధి గడ్డి తిని
1: చేశావు అంతేనా? ముందు వాళ్ళిద్దరికి క్షమాపణ చెప్పి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయమాక.
3: అలాగే శివయ్య గారు, వరహరరావు గారు, నన్ను క్షమించండి, మీ పిల్లలిద్దరూ బుద్ధిమంతులు, వాళ్ళ పెళ్లి నిరభ్యంతరంగా చేయండి, నేను వస్తాను.
1: సర్లే, అయిందేదో అయింది. బావగారు, నాకు ఇప్పుడు నా కూతుర్ని మీ అబ్బాయికి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.
0: నాకు మాత్రం ఉందేంటి?
1: అదేమో అంటారు, ఏంది మాస్టర్ అది?
4: అదేనయ్యా, శుభస్య శీఘ్రమణ.
1: అదే.

0: ఇంతవరకు మీరు చెరపకురా చెడేవు నాటిక విన్నారు. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణ. ఇందులో శ్రీయుతులు శ్రీ కళాకృష్ణ, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, దాట్ల రవీందర్, ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈనాటికి ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కావలసిన అన్ని రకాల బ్లౌజెస్, గాగ్రాస్, కంప్యూటర్ డిజైన్స్, మగ్గం వర్క్స్ మా వద్ద వేయబడును. సంప్రదించండి పటాన్ రూబీనా, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర, బాబు క్యాంప్, కొత్తగూడెం. సెల్ నెంబర్ 7815951736. సెల్ నెంబర్ మరొకసారి 7815951736.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జీవన గమనంలో ఒంటరి పోరాటం శ్రీమతి పటాన్ రుబీనా బేగంతో శ్రీమతి గద్దె చంద్రకాంత గారి సంభాషణ వినండి. జీవన గమనంలో ఒంటరి పోరాటం.
1: శ్రోతలకి నమస్కారం. ఒక పొలాన్ని దున్నాలంటే నాగలికి రెండెద్దులు ఉండాలి. ఒకే ఎద్దుతో పొలం దున్నటం సాధ్యం కాదు. అదేవిధంగా ఒక కుటుంబాన్ని నడిపించడానికి భార్యాభర్తల ఇద్దరి సహకారము అవసరము. కాని ఇద్దరిలో ఒకరు లేకపోతే ఇద్దరు పని ఒకరే చేయాల్సి వస్తుంది. చేయొచ్చండి, కాని చాలా కష్టంతో కూడుకున్న పని. మరి వితంతువుల హక్కులను కాపాడేందుకు వివక్షను రూపుమాపడం కోసమో ఈరోజు అంతర్జాతీయ వితంతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఒక వితంతువు యొక్క సాధక బాధకాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పటాన్ రుబీనా గారు మన స్టూడియోకి వచ్చారు. వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే అండి రుబీనా గారు.
2: నమస్తే.
1: రుబీనా గారు, మీ భర్త గారు చనిపోయి ఎంతకాలం అవుతుందండి?
2: 5 సంవత్సరాలు.
1: కుటుంబ పోషణ కోసము మీ భర్త గారు ఏం చేస్తూ ఉండేవారు?
2: తను జిరాక్స్ టెక్నీషియన్ చేస్తుండేవారు. జిరాక్స్ మిషన్ రిపేర్ చేసేవారు.
1: ఎంతమంది పిల్లలండి?
2: 2 పాపలు. పెద్ద పాప తను చనిపోయినప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది. చిన్న పాప 7th క్లాస్. తను చనిపోయినప్పుడు ఇటు ఒక పాప అటు ఒక పాప, మధ్యలో నేను. లైఫ్ అంతా ఇంత అంధకారం. అందరు వచ్చి ఇద్దరు పిల్లల్ని ఎలా సాత్తది. అమ్మాయిలు అబ్బాయిలైనా ఆమెకు పుష్యంగా నిలబడేవాళ్ళు. ఆడపిల్లల్ని ఎలా చూస్తుంది అయ్యో అని అనేవాళ్ళు. కానీ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఆ రోజు వరకే అనడం, నెక్స్ట్ డే ఎవరు లేరు నా పక్కన, నేను నా ఇద్దరు పిల్లలు అంతే.
1: అయితే రుబీనా గారు, మీరేమైనా చేసేవారా మీ భర్త గారు ఉన్నప్పుడు?
2: నేను టైలరింగ్, మా చిన్న పాప యూకేజీ చదువుతున్నప్పుడు టైం పాస్ కి, ఇద్దరు అమ్మాయిలు కదా ఇంట్లో కుట్టి నేర్చుకోవాలి కుట్టాలి అన్నట్టు టైలరింగ్ నేర్చుకున్నాను. మున్సిపాలిటీలో ఫ్రీగా నేర్పిస్తుంటే మా వారు నేర్చుకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా అంటే ఫ్రీగా నేర్చుకున్నాను 3 మంత్స్. తర్వాత పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడే మగ్గం వర్క్ నేర్చుకున్నాను ప్యాషన్ గా, ఓన్లీ ఇంట్లో వేసుకోవడానికి. అయితే ఇంట్లో చేసేదాన్ని టైలరింగ్, చుట్టుపక్కల వాళ్ళే చిన్న చిన్నగా, మరీ ఎక్కువ చేయకపోయేదాన్ని. అప్పుడు ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళే బ్లౌజులు కుట్టడం, డ్రెస్సులు కుట్టడం, ఓన్లీ పార్ట్ టైం చిన్న చిన్న మనీ కోసం కుట్టేదాన్ని అంతే. మా వారే చూసుకునేవారు అంతా ఖర్చు.
1: అంటే కుటుంబ పోషణ మొత్తం మీ వారే చూసుకునేవారు?
2: అవును మేడం.
1: మరి కుటుంబ పోషణ ఒక్కసారిగా మీరు ఎలా ఎత్తుకున్నారు?
2: తను చనిపోయారు ఒక 2 డేస్ వరకు ఏం తెలియలేదు నాకు. తర్వాత పిల్లలు ఎలా పోషించాలి వీళ్ళను, ఒక్క మిషన్ ఉంది నా దగ్గర అంతే. అసలు పిల్లలు ఎలా, మన వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఇద్దరు ఆడపిల్లలు అసలు ఏం చేయాలి ఏం చేయాలని నేను రోజు రాత్రి మేడం ఇదే ఆలోచించేదాన్ని. ఎక్కడైనా వర్క్కి వెళ్దామా, నేను ఇంటర్ వరకే చదివాను మేడం, నేటైనా పనికి వెళ్దామా, పాపని ఎవరు చూసుకుంటారు, నైట్ 10 అవద్దు నేను వచ్చేవారు, ఆడపిల్ల, నేను ఏం చేయాలి ఏం చేయాలని నేను ఆలోచించుకుంటూ, మాకు తెలిసిన ఒక అక్క షైనాజ్ బాజీ అని, తను మా

0: జమాత్ తరపు నుండి అక్క వచ్చి కలిశారు. అక్క నేను ఇట్లా టైలరింగ్ నేర్చుకున్నక్క, మొన్న అది ఎట్లా పరిస్థితి అంటే ఆ అక్క నన్ను సింగరేణి సేవా సమితిలో ఫ్యాకల్టీలా 3 మంత్స్ జాయిన్ చేయించారు. ఫస్ట్ నాకు టైలరింగ్ పర్ఫెక్ట్ వచ్చి అప్పటికే జాయిన్ చేపిస్తే అక్కడ 3 మంత్స్ చేశాను. అప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చిందా, నేను చూసుకోగలుగుతా అనే ఒక్క మిషన్ తోనే నేను షాప్ పెట్టాను మేడం. నా దగ్గర 5,000 ఉన్నాయి అంతే. 5,000 తోనే ఒక 3,000 షాప్ అడ్వాన్స్ ఇచ్చాను. ఒక 1,000 మిషన్లు అవి తీసుకెళ్లడానికి అయింది. షాప్ పెట్టిన కొత్తలో అసలు ఏం గిరాకలేదు. ఇలా అయితే ఇలా ఒక్క రోజు గడిచింది. ఒక 10 రోజుల తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అయింది గిరాక్ రావడం.
1: అప్పటి వరకు లేదు, 10 రోజులు షాప్
0: ఖాళీగానే ఉంది. తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అయింది మేడం. ఇక ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షాప్ నా దగ్గర ఇద్దరు కుట్టడానికి వస్తారు మేడం. ఇట్లానే ఒక ఆమె వాళ్ళ భర్త వెళ్ళిపోయాడేటో తను వస్తుంది, ఇంకొక ఆమె వాళ్ళ భర్త చనిపోయాడు తను వస్తుంది, పీస్ వర్క్ తీసుకెళ్తుంది మేడం. మగ్గం వర్క్ చేపిస్తాను. చిన్న మిషన్ కంప్యూటర్ది తీసుకున్నా, ఇట్లా డ్వాక్రా తరపు నుండి లోన్ తీసుకుని కంప్యూటర్ మిషన్ తీసుకున్నా మేడం. ఇప్పుడు పిల్లలకైతే ఓకే, ఇప్పుడు అన్ని ఖర్చులు నేనే చేసుకుంటున్నాను.
1: ప్రస్తుతం మీ పిల్లలు ఏం చదువుతున్నారండి?
0: పెద్ద పాప ఇప్పుడు బీటెక్ 4th ఇయర్, చిన్న పాప ఇంటర్ 1st ఇయర్. పెద్ద పాప మైనార్టీ ఇంటర్ లో మైనార్టీలో చదివింది. ఇప్పుడు JNTU హైదరాబాద్ లో 3EEE ఫ్రీ సీట్ వచ్చింది తనకు. ఓన్లీ నేను హాస్టల్ ఫీజు పైన ఖర్చులే. ఇప్పుడు 3rd ఇయర్ అయిపోయింది పాపది. 4th ఇయర్ 1 ఇయర్ ఉంది. చిన్న పాప గవర్నమెంట్ స్కూల్ బాబు క్యాంపు JB స్కూల్లో చదివింది. స్కూల్ 2nd వచ్చింది. తనకు కూడా COE ఎగ్జామ్ రాసింది. తనకు మైనార్టీ COE కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు పాప ప్రజెంట్ ఖమ్మం మైనార్టీ COEలో చదువుతుంది. హాస్టల్లో మొన్ననే జాయిన్ చేశాను.
1: పిల్లలకైతే ఫ్రీ స్టడీస్ వచ్చాయి.
0: పిల్లలు బాగా చదువుతారు ఇద్దరు. నేను ఎలాగైనా నా పిల్లల్ని నిలబెట్టాలి. నేను ఒక పొజిషన్ లో ఒక గవర్నమెంట్ టీచర్ లాగో, గవర్నమెంట్ ఏదైనా ఆఫీస్ లో చేస్తుంటే మా వారు అట్లా సడన్ గా చనిపోయినా నాకు ఒక పుషింగ్ ఉండేది. లైఫ్ ఎప్పుడు ఏమైద్దో తెలియదు, అందుకే నా పిల్లల్ని నిలబెట్టాలి గట్టిగా అన్నట్టు నేను ఆ రోజే వీళ్ళని సెటిల్ చేసే వరకు నేను పోరాడాలని గట్టిగా నిశ్చయించుకున్నా మేడం. పిల్లల్ని చదివించాలి. ఆడపిల్లలు ఎట్లా ఇద్దరిని చూసిన వాళ్లకు నేను జవాబు చెప్పాలి. నా పిల్లలు సెటిల్ కావాలి, అదే ఊర్లో నా పిల్లలు సెటిల్ అయి చూపాలి అని నేను చాలా గట్టిగా కంకణం కట్టుకున్నాం మేడం. చిన్న పాప చాలా నాతో పాటుగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది.
1: స్ట్రగుల్స్ అంటే ఏం ఫేస్ చేసిందండి?
0: స్టార్టింగ్ లో మాకు ఫుడ్ కు వాటికి కూడా ఇబ్బంది అయింది మేడం.
1: తినడానికి కూడా ఇబ్బంది పడ్డారు అంటున్నారు కదా, మరి మీ పేరెంట్స్ గాని అత్తగారు తరపున గాని ఎవరు మీకు సహాయం చేయలేదా?
0: పేరెంట్స్ మేడం, అక్క వాళ్ళు బానే ఉంటారు. మా అమ్మ మా ఆయన చనిపోయిన 2 రోజులు తను సీరియస్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఇద్దరు అక్కలు ఆమెతో పాటు నా దగ్గర వచ్చి చూసే మూమెంట్ లో వాళ్ళు లేరు. యాక్చువల్ గా అప్పుడు ఆ రోజు మాకు ఎవరు హెల్ప్ చేయలేదు మేడం. ఈ రోజు కొద్ది మేము నిలబడ్డాం. ఈ రోజు నా మెల్లగా మాట్లాడాలని ఇప్పుడు ప్రయత్నాలు చేస్తాను, కానీ ఆ రోజు మాట మాట్లాడే వాళ్ళు కూడా ఉండకపోయేవారు. మాకు మాట మాట్లాడితే మేమేమన్నా అడుగుతామేమో అనుకునేవారేమో మేడం వాళ్ళు. ఆ రోజులు మేడం గుర్తొస్తే ఇప్పటికీ నాకు వణుకు వస్తుంది. కానీ అన్నిటి వెనక తిరిగి చూసుకుంటే ఇవన్నీ నేనే ఫేస్ చేసి వచ్చానా, నేనే ఇంత ముందుకు సాగానా అనిపిస్తుంది. అన్ని స్ట్రగుల్స్, ఆ స్ట్రగుల్స్ వల్లనేమో పిల్లలు కూడా మేము చదువుకోవాలి, మేము ఒకళ్ళకి మోరల్ కావాలి అన్నట్టు వాళ్ళు చాలా గట్టిగా నిలబడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు అన్నా కానీ ఇప్పుడు ఆడపిల్లలే కావాలి అన్నట్టు వాళ్ళు ఎదుగుతున్నారు మేడం. మా వారు ఇక్కడ చనిపోయే ఉన్నారు, ఇక్కడ నేను ఏడుస్తూనే ఉన్నా. అయ్యో ఆడపిల్లలు ఎట్లా చదువుద్ది అమ్మాయి అని ఆ మొహం పట్టుకునే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా చదువుద్ది
1: మాట సహాయం కూడా చేయలేదంటారు.
0: బయటి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మేడం. నాకు మా ఊరి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు మేడం.
1: అయితే రుబీనా గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక వితంతు అంటే సమాజం కూడా ఒకలాగా చూస్తారు.
0: అవును మేడం.
1: అలాంటివి ఏమన్నా మీరు ఫేస్ చేశారా?
0: కొన్ని సందర్భాలు ఉన్నాయి మేడం ఫేస్ చేసినే. కొన్ని మాత్రం మా ముస్లిం కమ్యూనిటీలో ఇప్పుడు జమాత్ వచ్చింది కదా మేడం, అందగా పట్టించుకోవట్లేరు. ఒకప్పుడైతే ముందు వస్తే కొద్ది వివక్షగా చూసేవారు. ఒక్క 2-3 నేను కూడా ఫేస్ చేశాను మేడం. నేను బయటికి వస్తే లోపలికి వెళ్ళిపోవడము అలాంటి ఫేస్ చేశాను. కానీ నేను అవన్నీ పట్టించుకోలే. ఇవన్నీ నేను పట్టించుకుంటే నేను ముందుకు సాగాను. వాళ్ళు నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు, చెప్పుకుంటే చెప్పుకునివ్వండి. నేనైతే ఏం తప్పు చేయలే కదా, దేవుడిచ్చిన శిక్షకు నేనేం చేస్తా. నా గోల్ అంతా మా పిల్లల మీదనే పెట్టాను మేడం ప్రజెంట్ కి.
1: ఇప్పుడు ప్రజెంట్ మీరు టైలరింగ్ చేస్తున్నారు కదా, మీకు కూడా ఈ టైలరింగ్ కాకుండా ఇంకా ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఉందా?

0: మేడం నాకు ఒక కోరిక ఉంది, పెద్ద బొటిక్ పెట్టాలి, ఒక నలుగురిని పెట్టి కుట్టిపియాలి. నాలాంటి లేడీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఫ్రీగా టైలరింగ్ నేర్పించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలని నాది ఒక కోరిక మేడం.
1: మీరు చాలా కష్టాలు అనుభవించి ఒక స్థాయికి వచ్చారు కాబట్టి, మరి కష్టాలు అనుభవించే వాళ్ళు డబ్బులు పెట్టి టైలరింగ్ నేర్చుకోలేరు కాబట్టి వారికి ఉచితంగా నేర్పించి వారిని కూడా ఒక స్థాయిలో ఉంచాలని మీ కోరిక.
0: కొంతమంది టైలరింగ్ నేర్చుకోవాలన్నా వాళ్ళకి 10,000 అంటే పెద్ద అమౌంట్ కదా, అంత ఇచ్చుకోలేరు. అలాంటి వాళ్ళకు కొద్దిగా ఫ్రీగా నేర్పియాలి. ఏ చదువు అది లేని వాళ్ళకు టైలరింగ్ మాత్రం ఫుడ్ పెడుతుంది మేడం. టైం పాస్ కు నేర్చుకున్న విద్య నాకు ఈ రోజు నిలబెట్టింది మేడం.
1: రుబీనగర్ మీకు సొంత ఇల్లు ఉందండి?
0: లేదు మేడం, రెంటెడ్ హౌస్. షాప్ కూడా రెంటే మేడం. ఇక ఇప్పుడు ఇంకా 1 ఇయర్ అయితే ఇక పాప జాబ్ లో జాయిన్ అయితే ఇక తర్వాత చూడాలి. మా వారు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాము, ఇక ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి ఆ ఇల్లు అమ్మేశాము. ఆ ఇల్లు అమ్మినాక 7 మంత్స్ కి మా వారు ఎక్స్పైర్ అయిపోయారు.
1: అయితే రుబీనా గారు, కొంతమంది మహిళలు సడన్ గా భర్త చనిపోగానే మానసికంగా కుంగిపోతూ ఉంటారు, అటువంటి మహిళలకు మీరేం చెప్తారు?
0: ఇప్పుడు భర్త చనిపోతే మనం సింగిలేగా, సింగిల్ ఉమెన్ ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి బయటపడడం మాక్సిమం అసాధ్యం. కానీ పిల్లల కోసం బయటపడాలి. పిల్లలు లేకపోయినా మన కోసం మనం కూడా నిలబడాలి. మన ద్వారా సమాజానికి ఒక లెసన్ ఇవ్వాలి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళు నిలబడ్డారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గానీ జీవించి చూపించాలి. కానీ చనిపోవడము, వారితోనే మన జీవితం అయిపోయింది అనుకోవడం అనేది చేయకూడదు.
1: మంచిదండి రుబీనా గారు. ప్రతి ఆడపిల్ల పెళ్లి కాకముందు తన లైఫ్ కోసము కొన్ని కలలు కంటూ ఉంటారు, మరి మీరేమనుకునేవారు?
0: అంటే మేడం, ఇంటర్ వరకు ఉమెన్స్ లో చేశాను, తర్వాత మాది 7 క్లైంట్ ప్రాపర్ ఆ ఊరు తీసేస్తున్నారని నాన్న జాబ్ దిగిపోయారు సింగర్ అని పెళ్లి చేసేసారు నాకు. ఆ ఊరు వెళ్ళిపోతే
1: అంటే మీరేమనుకున్నారు?
0: నేను మేడం ఏదన్నా గవర్నమెంట్ జాబ్ రావాలి నాకు, నేను స్కూల్లో కూడా బాగా చదివేదాన్ని, నాకు ఒక జాబ్ రావాలి అని అనుకునేదాన్ని. కానీ లైఫ్ అట్లా, పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక భర్త పిల్లలే అన్నట్టే అందులో ఉండిపోయినా నేను.
1: ఇలా ఉంది లైఫ్ అని ఎప్పుడైనా అనుకున్నా?
0: అసలు నేను అనుకోలేదు మేడం. లైఫ్ నాది టర్న్ నేను తీసుకుంటా లైఫ్ లోని అస్సలు నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా కష్టాలు వచ్చాయి, వచ్చినా గానీ నిలబడతాం మేము అనుకున్నాం. గానీ ఇంత పెద్దది నా లైఫ్ లో ఇంత పెద్ద షాక్ వస్తుందని నేను అనుకోలేదు మేడం. నేను ఇదొక్కటి చెప్పాలనుకుంటున్నా, నేను షాప్ పెట్టాను, ఆటోలో వెళ్తున్నా. నేను ఆటోలో వెళ్లేటప్పుడు, దేవుడా నాకెందుకు నా లైఫ్ ఇట్లా రోడ్డు మీదకి తెచ్చావు, మరీ నేను ఇట్లా రోడ్డు మీదకి ఎందుకు వచ్చానని నాకు నేను అనుకుంటే ఆటోలో కూర్చున్నా. అప్పుడు ఇంకొక అమ్మాయి రోడ్డు మీద కంకులు ఉడకబెట్టి అమ్ముతుంది మేడం. నేను ఇట్లా మనసులో ఇట్లా ఆటోలు అనుకోగానే నా చూపు అమ్మాయి మీద పడ్డది రోడ్డు మీద. అయితే అప్పుడు అనిపించింది నేనైనా ఒక షట్టర్ కింద కొట్టుకుంటున్నా, తనైతే రోడ్డు మీద ఉంది మొత్తానికి. నేను అమ్మాయి చాలా ఎంగు ఉంది, ఇదే బుర్కా వేసుకొని ఆ రోడ్డు మీద కంకులు ఒలిచి అమ్ముకుంటుంది. నేను ఆమె కంటే తక్కువ కాదు కదా, ఆమె అట్లున్న జీవితం పోరాడుతాంది, నేను కూడా పోరాడతాను. నాకు నా లైఫ్ లో అదొక్కటే నాకు నిలబెట్టింది మేడం. నన్ను ఎందుకు మరి దేవుడు ఆమె చూపించిండు, నేను ఏడ్చుకుంటా బాధపడుకుంటా, తనకంటే నేను ఇంకా ముందుకు సాగగలను అని నేను అప్పుడు అనుకున్నా.
1: మంచిదండి రుబీనా గారు. చాలా మంది మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి అలా బ్రతకలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు, కాని మీరు మాత్రము మీకన్నా తక్కువ స్థాయిలో బ్రతుకుతున్న ఒక మహిళను చూసి ఆమె కంటే నేను పర్వాలేదనుకున్నారు. నిజంగా ఆ ఆలోచనే ఈరోజు మిమ్మల్ని నిలబెట్టిందండి.
0: నాకు ఆ సంఘటనే చాలా మార్చేసింది మేడం. అంటే దేవుడు మరి నాకు చూపెట్టాలని చూపెట్టిండు ఏమో నాకే తెలియదు. నేను చాలా బాధపడుకుంటూ వెళ్తే అమ్మాయి నా కళ్ళలో పడ్డది, కళ్ళల్లో. నేను అప్పటి నుండి నేను మనసు గట్టి చేసుకున్నా మేడం, లేదు నేను నా పిల్లల కోసం. నేను అదొక సంఘటన, మా పెద్ద పాప మా వారు చనిపోయినప్పుడు ఒక మాట చెప్పింది, ఇదే ఊర్లో మేము నీ పేరు నిలబెడతాం డాడీ, మేము ఒక రేంజ్ లో వస్తాం. అంటే ఆ పిల్ల కోరిక నెరవేర్చడానికైనా నేను కష్టపడాలి. ఈ రెండే నా లైఫ్ లో నన్ను నిలబెట్టినాయి మేడం. ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటది సందర్భం, ఆ దానికోసమైనా మనం పోరాడాలి మేడం. అంతే, లైఫ్ ని లీడ్ చేయాలి, పోరాడాలి. మనం ఒక మోరల్ కావాలి. మెయిన్ ఫస్ట్ మన గురించి మనం, తర్వాత నెక్స్ట్ మన పిల్లలు.
1: స్టార్టింగ్ షాప్ పెట్టారు కదండి, అప్పుడు ఎంత సంపాదించారు, ప్రెజెంట్ ఎంత సంపాదిస్తున్నారు?
0: మేడం అప్పుడు స్టార్టింగ్ అయితే ఒక 10 డేస్ వరకు ఏం మనీ రాలేదు, ఓన్లీ షాపు కూర్చునేదాన్ని. తర్వాత 100, 200

0: హండ్రెడ్ అట్లా వచ్చేటి డైలీ. ఇప్పుడు మేడం నాకు డైలీ 600-700 వస్తాయి. సీజన్ లో అయితే పండగల సీజన్ లో అప్పుడిప్పుడైతే 1500-1000 అలా వస్తుంది మేడం. ఓకే, ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇల్లు గడుస్తుంది, పిల్లల హాస్టల్ ఫీజులు, పిల్లల ఖర్చులు అన్ని వెళ్తున్నాయి ప్రెసెంట్ అయితే.
1: మంచిదండి రుబీనా గారు, మా స్టూడియోస్కి వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ యొక్క సందేశము చాలా మంది మహిళలకు స్ఫూర్తినివ్వాలని, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆకాశవాణి.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు జీవన గమనంలో ఒంటరి పోరాటం శ్రీమతి పఠాన్ రుబీనా బేగంతో శ్రీమతి గద్దె చంద్రకాంత గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: మీకు కావలసిన అన్ని రకాల బ్లౌజెస్, గాగ్రాస్, కంప్యూటర్ డిజైన్స్, మగ్గం వర్క్స్ మా వద్ద వేయబడును. సంప్రదించండి పఠాన్ రుబీనా, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర, బాబు క్యాంప్, కొత్తగూడెం. సెల్ నెంబర్ 7815951736. సెల్ నెంబర్ మరొకసారి 7815951736.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతం విందాం.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ లేదా ఎంబీఏ ఫినాన్స్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫినాన్స్ విభాగంలో ఉత్తీర్ణులై ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలు ఉండాలి. నెలకు 2,25,000 వీరికి వేతనం అందుతుంది. ప్రతి సంవత్సరం 5% వార్షిక ఇంక్రిమెంట్ అందుకుంటారు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను తుదిగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://bsnl.co.in https://bsnl.co.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 24, 2026. మరొక ప్రకటన. హైదరాబాద్ బాలానగర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ పీడిటిడి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. మొత్తం 66 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి 1 సంవత్సరం. అభ్యర్థులు డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కు 45 ఏళ్లకు వయస్సు మించకూడదు. ఎంపిక అనేది ప్రవేశ పరీక్ష ద్వారా సీటును కేటాయిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.citd.in https://www.citd.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర వివరాలు లభ్యమవుతాయి. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 30, 2026. ప్రవేశ పరీక్షను జూలై 7, 2026 నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష కేంద్రం మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయబడింది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ జూన్ 30, 2026. మరొక ప్రకటన. ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్షిప్ 2027 మొదటి విడత, 2027 రెండవ విడత బ్యాచ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఫిట్టర్, మెషనిస్ట్, టర్నర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 10th ఉత్తీర్ణతకు తోడు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ తప్పకుండా కలిగి ఉండాలి. 2 దశల్లో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుదిగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.joinindiannavy.gov.in www.joinindiannavy.gov.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ జూన్ 29, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం

0: మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు ప్రభాకర్ గారు. హలో అంటూ పాటలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నా మీ రేడియో నిస్తం దాసరి వెంకటేశ్వరరావుతో. ముచ్చటించేందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 087-44-295-38, 295-38. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. ఫోన్ నంబర్లు మరోసారి 087-44 ఎస్టీడీ కోడ్ నంబర్, 295-38, 295-38. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను విని ఆనందించండి. కాలర్ ఎవరో సిద్ధంగా ఉన్నారు, ఒక్కసారి పలకరించిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి కాదర్ భాష సార్. మీ స్టాఫ్ అందరికి మా ధన్యవాదాలు సార్.
0: నెల్లూరు నుంచి వచ్చారు? ఓకే అండి. నెల్లూరు కాదర్ భాష గారు, మరి నెల్లూరు నెరజన అంటే మీరు వచ్చారు ముందు. ఓకే కాదర్ భాష గారు, మరి ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు? ఫస్ట్ కాలర్ మీరు? ప్రేమ్ నగర్ చిత్రం నుంచి తేట తేట తెలుగులా. ఓకే ఓకే అండి, చాలా మంచి పాట కోరారు. మీకోసం మీకు ఇష్టమైన పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో, మీ మాట తోపాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుంచి గోనె రవి మాట్లాడుతున్నారు.
0: గోనె రవి గారు, బొమ్మలగూడి. బొమ్మలగూడి అంటే అది ఏమన్నా గుడి ఉందా, లేకపోతే స్ట్రీట్కి ఆ పేరు?

0: శివునిగుడి పురాతనమైన శివునిగుడి.
1: శివుని గుడియా?
0: అవును సార్.
1: అందుకే ఆ పేరు వచ్చిందా?
0: అవును సార్, శివునికి ఎక్కువ పూజలు జరిగే ఆలయం.
1: ఓకే రవి గారు,
0: సార్
1: మరి ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు? చాలా రోజుల తర్వాత వచ్చారు లైన్లోకి.
0: అవును సార్, దాదాపు 2 సంవత్సరాలు దాటింది నేను చేయక ఇవాళ చేస్తున్నా. మాకు ఈరోజు 3 పూలు 6 కాయలు చిత్రం నుంచి ఆంజనేయ దండకం వినిపించారు సార్.
1: 3 పువ్వులు 6 కాయలు సామెత సినిమా పేరు ఆంజనేయ దండకం అండి.
0: అవును సార్.
1: ఓకే ఓకే వచ్చేస్తుంది మంగళవారం కదా ఈరోజు, ఆ దండకం వినిపించాలనుకుంటున్నారా?
0: అవును సార్.
1: ఓకే రవి గారు వినండి.
0: సార్ థ్యాంక్ యూ సార్.
2: ప్రసందాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ మాట వింటే రాధాపాసి గారు అనేసి తెలిసిపోతుంది. కాకపోతే కొంతమంది శ్రోతల కోసం మీరెవరో మేము అడగాల్సి ఉంటుంది. చెప్పండి, మీరెవరు?
1: నాకు శివరామరాజు సినిమా నుంచి అందాల చిన్ని దేవత అని పాట కావాలి.
0: ఓకే, మీరు ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పండి.
1: నేను కొత్తగూడెం బూడిదగడ్డ నుంచి సార్.
0: బూడిదగడ్డ నుంచి రాధాపాసి గారు?
1: అవును సార్.
0: ఓకే, మీరు అడిగినట్టుగా శివరామరాజు చిత్రంలోంచి అందాల చిన్ని దేవత.
1: అవును సార్.
0: ఓకే, మరి పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతూ.
0: పాల్వంచి నుంచి స్వీటీ, మీరు స్వీట్ స్వీట్గా మాట్లాడుతుంటే మీ పేరు చెప్పాలి అనిపిస్తుంది, కానీ మీరు చెప్తే బాగుంటుందని చెప్పలేదు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే అండి, మరి మీరు ఏ పాట విందాం అనుకుని స్వీట్ స్వీట్గా ఫోన్ చేశారు? మీకోసం పాట వచ్చేస్తుంది. మీరు ఆశగా ఎదురు చూస్తున్నారు కదా, ఆశ ఆశలో
1: వింటున్నారు.
0: పాట కూడా మెల్లగా వచ్చేస్తుంది. వింటున్నారా అండి? వింటున్నారా? పాట వచ్చేస్తుంది.
1: ఓకే.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ధరకు వారి చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఎవరు శ్రోత సిద్ధంగా ఉన్నారు? హలో.
4: హలో సార్, నమస్కారం అండి.
3: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను నాగేశ్వరరావు వెన్నగంటి,
3: రామటాకీశ్వరరావు. నాగేశ్వరరావు గారు, చెప్పండి. నాగేశ్వరరావు గారు, ఏ పాట విందామనుకుని ఫోన్ చేశారు?
4: ఈ రోజు మనసు మాంగళ్యంలో అనే పాట ఇచ్చారు.
3: తప్పకుండా అండి. ఆ అందేలు ఎవరో గాని మరి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ అందేలు, ఖాళీ అందేలు,
4: నాటి అందలే అనుకుంటున్నాను.
3: ఓకే అండి, మరి ఆ స్మృతులు ఒకసారి స్మరించుకుంటూ పాట వినేయండి.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప సార్.
0: సీతంపేట
1: అండి.
0: మేము బాగున్నాం అండి. సీతంపేట నుంచి ఇంకెవరు శ్రోతలు రాలేదు లైన్ లో, కానీ చూస్తున్నాం. మీరు వచ్చేస్తారు మురిపేట. చెప్పండి, ఏ పాట?
1: ఈరోజు లవకుశల సినిమా నుంచి రామ కథ వినరండి అన్న సాంగ్ కావాలి సార్.
0: రామకథ వినండి అని చెప్తే కాదు కదా, మీరు ఆ పాట కొద్దిగానే పాడాలి కదా. మీరు ఏ పద్ధతిలో పాడతారో ఆ పద్ధతితో పాడండి. ఓకే, మరి పాట నేర్చుకోండి. ఇది రాదు అంటే, ఇది రాదు. రాని పాట నేర్చుకోవడం కోసం ఫోన్ చేశారా?
1: నేర్చుకోకపోయినా
0: చెప్పండి. ఇప్పుడు ఏం పనికి పనిలోకి వెళ్ళారా, పొలాల్లోకి?
1: లేదు సార్, ఇప్పుడు మబ్బు పెట్టింది. గింజలైతే వేసినలే, కానీ వర్షం వస్తే మొలుస్తాయి సార్. ఇంకా పనిలోకి వెళ్ళలే.
0: ఏం వేసారు? నారు?
1: పత్తి గింజలే సార్.
0: పత్తి వేసారా? ఓకే ఓకే అండి. మరి వర్షాలు పడుతున్నాయి, మరి 2 రోజులు వర్షాలు ఉన్నట్టున్నాయి.
1: వర్షం పెడితేనే మొలుస్తాయి సార్. మన బడ్డదిలో కానీ ఒక వర్షానికి మొలవు, మళ్ళీ పెడితేనే మొలుస్తాయి.
0: తేమ ఎక్కువ ఉండాలి కదా పత్తికి.
1: అవును సార్, అవును. వేసిన వాన కోసం ఎదురు చూస్తున్నాం.
0: ఓకే అండి, మరి ఇప్పుడు మీరు పాట కోసం ఇప్పుడు ఎదురు చూడండి.
1: ఓకే సార్.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవపల్లి నుండి సార్.
0: మారబైన శ్రీనివాసరావు గారు, ఈ మధ్యకాలంలో రేడియో ప్రతి కార్యక్రమంలో మీ పేరు విని మీ వాయిస్ వినిపిస్తుంది.
1: థ్యాంక్ యూ సార్.
0: చాలా చాలా ఇంట్రెస్ట్గా, చాలా పోటీ పడి మీరు ఫోన్లు చేస్తున్నారు.
1: మేము కూడా ఒక శ్రోతనే సార్. మా కట్ల సర్వీసు, చిన్న పాసి, గిరాదా పాసి, చాలా మంది ఉన్నారు కదా శ్రోతలు.
0: అందరితో పాటు మీరు కూడా ఉన్నారు అందులో.
1: అట్లాగే చిత్తూరు నుంచి కూడా రెడ్డి గారికి దొరుకుతుంది ఫోను.
0: చిత్తూరు
1: నుంచి కాదు పాస ఇట్లా.
0: అంటే ఎవరైతే సుదీర్ఘంగా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఫోన్ కాల్ దొరుకుతుంది.
1: మా శ్రోతలు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు సార్, చాలా మంది. ఇంకా రేడియో దొరకడం కష్టం అవుతుంది ఇప్పుడు. ఆకాశవాణి
0: భాగ్యలక్ష్మి లాటరీ లాగా.
1: లాటరీ లాంటిది.
0: ఓకే శ్రీనివాస్ గారు.

0: మరి పూట ఇంత కష్టపడి ఫోన్ చేశారు ఏ పాట విందామని?
1: ఇద్దరు అసాధ్యులు సినిమాలోంచి చిన్నకు చిన్నకు పడుతూ ఉంటే, తడిసి తడిసి ముద్దవుతుంటే, ఒకరికొకరు చలి మంటైతే, జోహారు జోహారు ఈ ప్రేమకు
0: ఈవానకు. ఓకే ఓకే అండి, జోహారు జోహారు ఈవానకు.
1: అవును సార్.
0: మరి బయట వర్షం పడుతున్నట్టుంది, అందుకే మీకు ఉత్సాహంగా పాట వినాలనిపించింది. ఆ ఉత్సాహంలో పాటతో పాటు వర్షంలో తడవండి.
1: ఓకే.

0: பிரபலா
1: சைபால்
0: மறுபல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: Anubhav's Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palwancha. Jilla Lune Ekaika Mahila Engineering Kalashala. Diploma B.Tech Kursulto Patu Hostel Saukiryam. Nanyamena Vidya 100% Placement. Mi Ammayala Ujjwala Bhavishyattiki Surakshitamena Best Choice. Call Cheyandi 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీకు కావలసిన అన్ని రకాల బ్లౌజెస్, గాగ్రాస్, కంప్యూటర్ డిజైన్స్, మగ్గం వర్క్స్ మా వద్ద వేయబడును. సంప్రదించండి పఠాన్ రుబీనా, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర బాబు క్యాంప్, కొత్తగూడెం. సెల్ నెంబర్ 7815951736. సెల్ నెంబర్ మరొకసారి 7815951736.
6: మీ మాటతో పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా ఒక చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
7: హలో, నమస్తే అండి.
6: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుండి?

0: శారదా సంపత్ కుమార్ గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చెప్పండి, ఏ పాట వింటారు?
1: ఇవాళ పెళ్లి తాంబూలం చిత్రంలో సుశీల గారు పాట పాటించండి.
0: పెళ్లి తాంబూలం చాలా వెనక్కి వెళ్లారు పాత రోజుల్లోకి. చెప్పండి, ఆ పాట ఏమైనా పాడతారా, మామూలుగా చెప్తారా?
1: ప్రేమ నిండిన ఇల్లే నవసర్గముగా వినసిల్లే అనురాగములై విరిసేనా పాయగు పండుగైరియేనా. ప్రేమ నిండిన ఇల్లే.
0: చాలా చక్కగా పాడారండి మీరు. చెప్పండి.
1: అరుణా సునీల్ కుమార్, శారోణ్ ఆరోన్.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: మీమడితో పాటు కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో
2: సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? చిన్నపాసి గారికి స్వాగతం పలుకుతుంది కొత్త గుడెం ఆకాశవాణి కేంద్రం. చెప్పండి, ఏ పాట వింటారు?
2: థ్యాంక్ యూ సార్. నాకు ఈరోజు అక్క చెల్లు చిత్రం నుంచి సీతాపట చినుకులతో కురిసింది వాన మెరిసింది జాన, సీతాపట చినుకులతో. అదే పాట వింటారు సార్?
1: మీరు పాట పాడుతున్నట్లేదు, పాట చిటికేస్తూ డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు
2: ఇలాగ శ్రీనివాసరావు గారు ఒక చినుకు గురించి పాటే సార్, వారికి కాంబినేషన్ గానే ఈ పాట ఇది కూడా.
1: అంతేనా? మారబైన శ్రీనివాస గారు అడిగారు ఇంత ముందు.
2: అవును సార్.
1: ఓకే, అంటే వారికి పోటీగా మీరు ఈ పాట.
2: అవును సార్. ఓకే
1: ఓకే అండి. మరి చినుకు పడుతుంది, చినుకులో తడుస్తూ వినండి పాట.
2: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: హలో, మేమాడతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుండి?
1: నేను నంద్యాల జిల్లా నూలకొరలోకి రామయ్య మాట్లాడుతున్నా సార్.
0: రామయ్య గారు చెప్పండి. రామయ్య గారికి భద్రాద్రి రామయ్య జిల్లా నుండి స్వాగతం పలుకుతుంది. ఆకాశవాణి పెట్టుకుంటుంది. రామయ్య గారు ఏ పాట వింటారు?
1: త్రిశూలం సార్.
0: రామయ్య గారు రాంబాణం అడుగుతారేమనుకున్నా కానీ త్రిశూలం అడిగారా? ఓ, రామయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి రామయ్య గారి సతీమణి పేరు చెప్పలేదు.
1: చెప్తారు సార్. నా పేరు రామయ్య, మా భార్య పేరు భాగ్యాలు, అలాగే మా అన్నయ్య పేరు బాలకృష్ణ, మా వదిన పేరు సరస్వతి. ఇద్దరు పిల్లలు ఒకే రోజు.
0: రామలక్ష్మణుల మీరు?
1: రామలక్ష్మణులు.
0: ఆహా,
1: ఇద్దరికి ఒకే రోజు సార్ పెళ్లి?
0: ఇద్దరికి ఒకసారి అయింది పెళ్లి.
1: ఒకే రోజే?
0: ఒకే రోజు అయింది. ఈ రోజు అది జూన్ 23. ఎప్పుడు? 1997. 30 సంవత్సరాలు.
1: అవును సార్. 30 దగ్గర దగ్గరకు వచ్చేసింది.
0: దగ్గర దగ్గర ఏంది, 30లో పడ్డారు.
1: 30లో పడ్డారా? అయితే మా 30 పిల్లల శుభాకాంక్షలు మా తరపు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే. రామయ్య గారికి, వాళ్ళ అన్నయ్య గారికి 30 వసంతాల వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం.
1: థ్యాంక్ యూ సార్.
0: మరి మీరు కోరినట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రుద్రంపూర్ చికెన్ షాప్ రాములు సార్.
0: రుద్రంపూర్ చికెన్ షాప్ రాములు గారు?
1: అవును సార్.
0: రాములు గారు చెప్పండి, ఏ పాట వింటారు? మధ్యలోకి వెళ్ళిపోయారు పట్టు తేన దగ్గరికి మీరు. ఓకే, పాట వచ్చేస్తుంది. పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ఓకే.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, లక్ష్మీదేపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు.
0: కాగితపు వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చెప్పండి, ఏ పాట వింటారు?
1: బందిపోటు దొంగల చిత్రం నుంచి పాట కావాలండి.
0: బందిపోటు దొంగలు. ఓకే, బందిపోటు దొంగల్లో ఏం పాట?
2: విన్నానులే ప్రియా, అనుగొన్నానులే ప్రియా, మిసిమి వయసు కుసకుసలాడి కొసరి విన్నానులే విన్నానులే ప్రియా.
1: ఈ పాట కావాలి.
0: ఓకే అండి, ఘంటసాల గారు, సుశీల గారు పాడిన పాట. మీరు ఘంటసాల స్వరంలో విన్నారు, సుశీల గారితో పాట కలిపి మీకు వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుండి?
1: మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: గుండేటి వెంకటరాములు గారు, చెప్పండి రాములు గారు, ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు?
1: ఇలా వర్షం పడింది అనుకుని రైతులు ఎదురు చూస్తూనే ఉన్నాం సార్, కానీ పట్టింది కానీ వెళ్ళిపోయింది. మరి మళ్ళీ తిరిగి వచ్చేదని ఆశిస్తూ వర్షం పాట వినిపించాను. వర్షం సినిమాలోది గుర్తొచ్చానన్న పాట వినిపించాను.
0: ఇప్పుడు ఎండాకాలం అయిపోయినాక మనకి గుర్తు రావాల్సిన అవసరం లేదు, వచ్చేస్తూనే ఉంటుంది.
1: ఎక్కడ వచ్చేదని ఆశపడతాను, మళ్ళీ వెళ్ళిపోతుంది.
0: అట్లా చూపించి, ఆశ చూపించి వెళ్ళిపోతుంది.
1: ఆశ పెట్టి వెళ్ళిపోతుంది.
0: కరిమబ్బు వస్తుంది కానీ కురవట్లేదు,
1: రావట్లేదు.
0: మరి ఏంటి, మన గ్రామాలలో పెళ్లిళ్ళు అవి చేస్తూ ఉంటారు కదా, కప్పల పెళ్లిళ్ళు అని. ఎలాంటి
1: ఎక్కడ సార్ చూడాలా, ఇదివరకు అంటే మేము చేసేది సార్. అప్పుడు ఊరు బాగుండా, గ్రామాలు బాగుండాలని గ్రామ దేవతలకి ఆ రోజులలో కప్పన కట్టి నీళ్లు పోస్తూ అమ్మవార్లకి నీళ్లు పోస్తా ఉండేది. ఈ రోజులలో అవన్నీ కూడా ఇప్పుడు అంతా ఇది మోట్ అయిపోయింది, అందుకే కాలం ఎట్ట అయిపోతుంది.
0: ఓకే అండి. మరి గుండెటి వెంకటరాములు గారు, మీరు కోరినట్టుగా మీ ఆశ చిగురించాలని ఇన్నాళ్ళకి గుర్తొచ్చే వాన అన్నారు కదా, ఇక వచ్చేస్తుంది లేండి, వర్షం పడుతుంది.
1: రావాలా రావాలా సార్, అందుకనే జనాలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.
0: ఏమి వేశారు, ఏమి వేయాలనుకుంటున్నారు మీరు?
1: పచ్చి చేసాం సార్, మళ్ళీ ఇంకా పచ్చి చేసేది ఉంది, గుడ్డు పోసేది ఉంది, కూరగాయలు వేసేవి ఉన్నాయి సార్ మళ్ళీ.
0: ఓకే, మీరు అన్ని పంటలు సాగు చేసేందుకు వర్షం వచ్చేస్తుంది. పాట విన్నాను.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ ని సార్.
0: పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ గారు, చెప్పండి అక్బర్ గారు ఏ పాట కోరుతారు ఈసారి?
1: ఈరోజు ఆత్మబలం సినిమా నుంచి. ఇట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసర ఉంటే, చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే.
0: అంటే పరిగెడుతుంటే
1: చెప్పలేని ఆహాయి.
0: ఓకే అండి, మరి మీరు మామూలుగా ఆ గంపానెత్తిన పెట్టుకొని అనేసి ఆ పాటలు కోరుతా ఉంటారు ఎక్కువ.
1: అవును సార్.
0: మరి ఈసారి చిట్టపట చినుకులు అని కోరారు, పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరు ఉన్నారు? హలో.
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి, గుడ్ మార్నింగ్, స్వాగతం. ఎవరు, ఎక్కడి నుండి?
1: థ్యాంక్ యూ సార్. నా పేరు నూర్జహాన్ సార్. నేను కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నూర్జహాన్ గారు, ఫస్ట్ కాలర్ గా మీరు రావాల్సింది. చాలా లాస్ట్ లో వచ్చేసారు.
1: ప్రయత్నం చేస్తున్నాను సార్, కానీ కలవట్లేదు. అయినా చివరికి కూడా వచ్చాను సార్, సాధించాను.
0: అనుకున్నది సాధించారు మీరు. నేను అనుకోవడం అంటే మధ్యలో మీరు వేరే

0: టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉంటారు, అందుకే లేట్ అయింది మీది. లేకపోతే మీరు మూడో కాలరు నాలుగో కాలరు వచ్చేస్తారు. చెప్పండి నూర్జహాన్ గారు, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు సినిమా పేరు రావణుడే రాముడైతే సినిమాలో నుంచి రవి వర్మకే అందని ఒకే ఒక అందాన్ని ఆ పాట కావాలి.
0: ఓకే అండి, తప్పకుండా మంచి పాట లాస్ట్ కాలర్ గా వచ్చేసి కోరారు, మీకోసం మీరు పాడినట్టుగా వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

మీ మాటతో ఓ పాట. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ప్రభాకర్ గారు. హలో అంటూ మీకు పాటలు వినిపించిన మీ రేడియో నేస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ వారి కూలీ నెంబర్ 1 చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెహెచ్ చిత్ర. వినండి కూలీ నెంబర్ 1 చిత్రంలోని పాటలు ఏకచిత్రగాన కార్యక్రమంలో. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, కెఎస్ చిత్ర.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు మీరు ఏకచిత్రగాన కార్యక్రమంలో భాగంగా కూలీన్ నెంబర్ 1 చిత్రంలోని పాటలు విన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వారి ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సహీచన అందించారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో మీరు వింటున్న పాట ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించారు. చిత్రం ప్రేమయుద్ధం.

మీరు విన్న ఆ పాట జీవన పోరాటం చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జయం ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట.

మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించారు. చిత్రం విజృంభణ. కార్యక్రమంలో ఎస్ జానకి పాడిన పాట చిత్రం దొంగలకు దొంగ.

0: ಅನುರಾಗ ದೇವತನೀವೆ.
1: శ్రోతలు 100.2 MHz 1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓయ్ చిత్రం కోసం సునిధి చౌహాన్ కార్తిక్ ఆలపించగా అనంత శ్రీరామ్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ ఆలపించిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Orienteering, George Kurian has resigned from the Union Council of Ministers. President Draupadi Murmu has accepted the resignation of Mr. Kurian with immediate effect. The Enforcement Directorate, ED, is conducting searches at 18 premises in Chennai, Tiruchirappalli, Coimbatore and Madurai in connection with the alleged teacher recruitment exam manipulation case. The ED said the action is based on an FIR registered by the Central Crime Branch in the year 2017. It added that police had filed a charge sheet in the case in 2021. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have paid tribute to Dr. Shyama Prasad Mukherjee on his martyrdom day. In a social media post, the Vice President described Dr. Mukherjee as a visionary leader, renowned educationist and staunch patriot. In a social media post, Prime Minister Modi said, Dr. Shyama Prasad Mukherjee dedicated his life to the country's development. He said, Dr. Mukherjee's unwavering conviction, courage in public life and commitment to national interest continue to inspire generations. The United States has announced a $230 million US sustainment package for India's M777A2 ultralight howitzers. In a social media post, U.S. Ambassador to India Sergio Gore said the defense partnership between India and the U.S. is continuously growing and the proposed sale is ready to be concluded. The India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan, West Bengal and Sikkim for the next 2 days. IMD said heavy rainfall conditions are also expected over Bihar, Arunachal Pradesh, coastal Karnataka, Madhya Maharashtra, Goa, Odisha, Telangana, Kerala and northeastern parts of the country today. The Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds at places over Haryana, Punjab, Chandigarh, Delhi, Uttarakhand, Andhra Pradesh, Chhattisgarh, Gangetic, West Bengal, Gujarat, Tamil Nadu, Andaman and Nicobar Islands, Jammu and Kashmir and Ladakh till the 25th of this month. In football, FIFA World Cup, Algeria thrashed debutants Jordan 2-1 in a Group J encounter in Santa Clara, USA today. In another match, Norway defeated Senegal 3-2 in their Group I clash today at the New York Stadium and sealed their progress into the round of 32. In another super clash, Argentina defeated Austria 2-0 in their Group J match in Arlington, United States last night to secure a place in the round of 32. Benchmark domestic equity indices were trading moderately down in the forenoon session today. The Sensex slipped 254 points to 76,840, while the Nifty dipped 90 points to 24,013 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగుల తామర
5: సై బాల్,
4: బుర్రద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
9: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల

ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజురోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం

0: ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న చంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
1: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధియా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 గంటలపై కేసు నమోదు చేసి 4 గంటలకు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపైన భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ లెట్ ఏఆర్ న్యూస్ _HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశ ఐక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్ధత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ

0: అడ్వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు పెట్రోకెమికల్స్ ఉత్పత్తి విక్రయం సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్ లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్ లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 రోజుల నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులు నుంచి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సంబరం చిత్రం కోసం మల్లికార్జున్ ఆలపించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య ఆలపించగా కందికొండ రచనకు చక్రి సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, తదుపరి 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కాగా, 1:50 ఉర్దూలో వార్తలు, అనంతరం 2:00 మిడ్డే న్యూస్, తదుపరి 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: 된다. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశమై ఐఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహబూబ్ నగర్లో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ,
1: ఆటని ఆడండి, నికత్ జరిన్కి ఇచ్చినట్టు, సిరాజ్ కి ఇచ్చినట్టు ఎంతో మంది పెద్ద పెద్ద ప్లేయర్లకు ఇంటర్నేషనల్ లెవెల్లో బయట దేశంలో ఎవరైనా గోల్డ్ మెడల్ కొడితే 20 లక్షల రూపాయలు ఎవరు అడగకుండా ఆ ప్లేయర్ కి ఏమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎంత డబ్బైనా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రంలో బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలోని కేజీబీవి పాఠశాలలో అదనపు డార్మెటరీ గదులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు.

0: అనంతరం పారుపల్లిలో లక్ష్మీదేవి బోనాల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: ఊర్లో మాకు రోడ్లు కావాలని చెప్తే అప్పుడు 15 లక్షల రూపాయలు మన ఈ గ్రామంలో ఈ 15 లక్షల రోడ్ వర్క్స్ కావాలంటే శాంక్షన్ కావడం జరిగింది. ఈ రోజు భూమి పూజ చేసినాము, అతి త్వరలోనే ఈ వర్క్స్ కూడా పూర్తికైపోతుంది, ఆర్టీసీ బస్ కూడా మనకు సౌకర్యం అయిపోతుంది.
0: రాష్ట రోడ్డు రవాణా సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ప్రజలందరూ కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన విషయంలో కూడా ఆర్టీసీ అధికార సహకరించి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి మనం టైం ప్రకారం యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ సవినయంగానే మాట్లాడుతున్నారు.
0: రాష్ట పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకరించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన ఆయన, తెలంగాణ రైజింగ్ విజన్

0: రాష్ట రోడ్డు రవాణా సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రజలందరూ కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన విషయంలో కూడా ఆర్టీసీ అధికార సహకరించి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి మనం టైం ప్రకారం యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ సవినయంగా నిర్మాణం.
0: రాష్ట పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకరించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన ఆయన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల సాధనకు అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ఏరో డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. పార్టీ వ్యక్తులు, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామప్రసాద్ ముఖర్జీ అని, దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంటులో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు. శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు బండి సంజయ్ న్యూఢిల్లీలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనసంఘ స్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయతో కలిసి బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎం రామచందర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంపై భారతీయ ప్రమాణాల బ్యూరో బీఐఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలు, పాత హాల్మార్క్ గుర్తులతో ఉన్న నగలను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఉంగరాలు, నెక్లెస్లు, పెండెంట్లతో సహా సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఒలింపిక్ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతును రాజుగా చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరిగడ్డ గ్రామ రైతు వేదికలో విత్తన మేళాలో ఆయన మాట్లాడుతూ
2: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రబీ సీజన్ లో రైతులు పండించినటువంటి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పోయిన రబీ పంటలో కొన్నటువంటిది 236 30 సెంటర్లో కొనుగోలు చేసింది. 269,000 మెట్రిక్ టన్నుల వడ్లను 2025 పోయిన ఏడాది రబీలో మనం కొన్నాం.
0: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలోని అన్ని రైతు వేదికల్లో ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు విత్తన మేళా నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారి నరేందర్ తెలిపారు. మహబూబాబాద్లో విత్తన మేళాను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ విత్తన స్టాల్స్ ను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి అందుబాటులో ఉన్న విత్తనాల నాణ్యత, సాగు విధానాల గురించి వివరాలు తెలుసుకున్నారు. వానాకాలం సీజన్లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఈ నెల 29వ తేదీ వరకు విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం విత్తన మేళాలు ఏర్పాటు చేసిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. పానగల్ రైతు వేదికలో విత్తన మేళాను ఆయన ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన విత్తన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ నెల 23న నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ తెలిపారు. ఇందులో ప్రభుత్వం అందిస్తున్న 8 రకాల సన్నరకం వరి విత్తనాలు, నువ్వులు, పెసలు, కంది, నానో యూరియా, నానో డీఏపీ లభిస్తాయని

0: పేర్కొన్నారు. జూలై 10వ తేదీ వరకు వర్షాలు కురిస్తే వర్ష ఆధారిత పంటలు కూడా నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు సూచించారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు కొనసాగవచ్చని హెచ్చరించింది. ఈరోజు అంతర్జాతీయ మహిళా ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తించి వారిని అభినందించడం కోసం ఈ రోజును కేటాయించారు. ఇంజనీరింగ్ రంగంలో లింగ వివక్షను రూపమాపి ఎక్కువ మంది యువతులు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కెరీర్లను ఎంచుకునేలా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్పీడీసీఎల్ ఎస్ఎస్ఈ వేణుమాధవ్ తెలియజేశారు. తంగళపల్లి మండలంలో కొత్తగా నిర్మించబోయే కొత్త సబ్స్టేషన్ల ప్రదేశాలను ఆయన పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశపై చర్చిస్తున్నారు. ప్రతిభ కలిగిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి విత్తన మేళాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: కార్యక్రమంలో వినండి ఇంటర్నేషనల్ విడోస్ డే సందర్భంగా చర్చా కార్యక్రమం. పాల్గొనవారు అడ్వకేట్ శ్రీమతి లక్ష్మీ పద్మజ, ఎన్జీఓ సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి వాణి సుక్కుబాయ్.
1: ఆకాశవాణి అందరికీ నమస్కారం. నేను లక్ష్మీ పద్మజ, అడ్వకేట్. ఈరోజు మనం వితంతువుల దినోత్సవం అని జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ సందర్భంగా వితంతువులు అనగానే తక్కువగా చూడకూడదు. యాక్చువల్గా వాళ్ళకంటూ సమాజంలో ఒక ఖచ్చితంగా ఒక గుర్తింపు అంటూ ఉంటుంది. వాళ్ళకంటూ కొన్ని హక్కులు కూడా ఉంటాయి. వితంతువులు అని సపరేట్ గా మాట్లాడుకోవడం కూడా అంతగా బాగుండడం లేదు. కానీ సమాజంలో ఈరోజు వారికి ఏ విధమైన హక్కులున్నాయి, సమాజంలో వాళ్ళకి తగిన గుర్తింపు గౌరవం లభిస్తున్నదా లేదా, అసలు వాళ్ళని ఎలా చూస్తున్నారు మన సమాజంలో అని, ఇంకా కూడా వాళ్ళకి ఉండే హక్కులు, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి రావడం జరిగింది. ఈ విధంగా ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ హక్కులు, సమాజంలో వాళ్ళు పొందే ఆదరణ ఏంటి అనేది మనం ఈరోజు పూర్తిగా దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నాతో పాటుగా సక్కుబాయి గారు ఒక వేదిక దగ్గర నుంచి కూడా వచ్చారు. ఆవిడ్ని కూడా ఈరోజు తన అభిప్రాయాలని గురించి తెలుసుకుందామండి. హాయ్ అండి సక్కుబాయి గారు.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీరు ఈరోజు మనం సమాజంలో వితంతువులకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎలాంటి గుర్తింపు ఇస్తున్నాం, అసలు వాళ్ళ గురించి సమాజం ఏ విధంగా అనుకుంటోందని మీరు మీ సంస్థ ద్వారా మీరేదన్నా వాళ్ళకి చెప్తే బాగుంటుందని.
2: నమస్తే అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు వితంతువుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారనేటటువంటి విషయం కూడా నూతనంగానే అనిపిస్తుంది నాకు. కానీ వీళ్ళ గురించి చర్చించుకోవాల్సినటువంటి సందర్భం అవసరం కూడా ఉంది.
1: తప్పకుండా.
2: ఎందుకంటే మన జీవన విధానంలో సనాతనంగా అంటే నిరంతరాయంగా జరిగేటటువంటి భారతీయ జీవన విధానంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే.
1: తప్పకుండా.
2: ఇద్దరు సమానం అనేటటువంటి భావనతో మన జీవనం అనేటటువంటిది ముందుకు నడుస్తుంది.
1: తప్పకుండా.
2: ఆ గమనంలో సృష్టిలో ఇద్దరు కూడా పరిపూరకమే.
1: తప్పకుండా.
2: ఎందుకంటే సృష్టిని ముందుకు

0: జీవించడంలో స్త్రీ పురుషులు సమానమైనటువంటి స్థానాన్ని వాళ్ళు జన్మతః పొంది ఉన్నారు.
1: ఖచ్చితంగా
0: దాంట్లో స్త్రీమూర్తికి ప్రధానమైన క్షేత్ర స్వరూపిణిగా మనము తనని భావిస్తాము, పూజిస్తాం. అందుకే భారతమాత అన్నాం.
1: అవునండి
0: కదా. అలాగే మాతృదేవోభవ అన్నాం, తర్వాతే పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కాబట్టి తల్లికి ఉన్నటువంటి స్థానం, తల్లి కన్నా ముందు తనొక స్త్రీమూర్తి కదా. వివాహమైనాక తనకు ఒక తోడు దొరికినాక భర్త సాన్నిహిత్యంలో తనున్న తర్వాత తల్లి అవుతుంది కదా, ఆ కుటుంబానికి ఆసరా అవుతుంది, అత్తామామలకు కోడలిగా తన సేవలు అందిస్తుంది.
1: అవును కదా.
0: భవిష్యత్తులో పిల్లలకి మనమడు మనమరాళ్లకు తను లాలిత్యాన్ని అందిస్తూ తన యొక్క వంశ వృద్ధిని అందించేలా సంస్కారాలను అందిస్తుంది.
1: ఖచ్చితంగా.
0: అలాంటి స్త్రీమూర్తి అకస్మాత్తుగా తన తోడు నీడైనటువంటి భర్తను కోల్పోయినటువంటి ఆ స్త్రీమూర్తి యొక్క పరిస్థితి, తన యొక్క ఆలోచనలు ఒకసారి మనము ఆలోచించినట్లయితే, వాటి గురించి మనం చర్చించినట్లయితే, తన యొక్క అంతరంగాన్ని మనము ఆవిష్కరించిన వాళ్ళం అవుతాం ఈ సందర్భంగా.
1: ఖచ్చితంగా అండి. మనందరం కూడా ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, వితంతు అనేది ఒక బలహీనత గుర్తు కాదు, ఆమె ధైర్యానికి సహనానికి ప్రతీక. మన సమాజంలో భర్తను కోల్పోయిన మహిళను వితంతు అంటారు. భర్తను కోల్పోవడం ఒక మహిళ జీవితంలో ఎంతో బాధాకరమైన విషయం కదండి. అలాంటి సమయంలో ఆమె మానసిక బలం, కుటుంబ సహాయం మరియు సమాజం నుంచి కూడా ఆదరణ ఆవిడకి చాలా అవసరం. మీరేమంటారు?
0: తప్పకుండా. ఎందుకంటే ఆదరణ తోడు నీడ అని భార్య భర్తల్ని అన్నారు. తోడు నీడ కదా. రాత్రింపవలు ఏ విధంగా అయితే వెనువెంటనే ఉంటాయో తోడు నీడ, కష్ట సుఖాలు ఇద్దరు కలిసిమెలిసి ఆ జీవితాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ సంసారాన్ని పండించుకునేటటువంటి బాధ్యత భార్యభర్తలపై ఇద్దరిపై ఉంది. అలా ఉన్నటువంటి ఈ సందర్భంలో అకస్మాత్తుగా భర్త కోల్పోయినటువంటి స్త్రీమూర్తి తను మొదటగా కుటుంబం నుండి తాను ఏమి కోరుకుంటుంది అనేటటువంటిది మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆదరణ కోరుకుంటుంది, గౌరవాన్ని కోరుకుంటుంది, సానుభూతిని ఎట్టి పరిస్థితిలో కూడా తను సహించదు.
1: ఖచ్చితంగా అండి. మీరు చెప్పినట్టుగా వితంతుకి జాలి కాదు కావాల్సింది, హక్కులు కావాలి, వీళ్ళ కనికరం కాదు, సమాజంలో గౌరవం కావాలి. సో ఈ ప్రజెంట్ సమాజంలో ఇంత సమాజం అభివృద్ధి చెందినప్పటికీ కూడా, ఇంత ప్రపంచం ముందుకెళ్తున్నట్టు కూడా, స్త్రీ ఎంతో ముందు అన్ని రంగాలలో కూడా ముందుకు సాగుతున్నప్పటికీ కూడా, వితంతు అనేటప్పటికీ ఒక సమాజంలో చాలా చోట్ల శుభకార్యాలలో, ముఖ్యంగా అయితే శుభకార్యాలకు వెళ్ళినా కూడా, ఒక పెళ్లిళ్ళకు పిలవాలన్నా, ఒక మంచి ఫంక్షన్స్ కి పిలవాలన్నా కూడా వాళ్ళని కొంచెం వెనక ఆలోచిస్తారు, పిలవాలా వద్దా ఎలా అనేది. కానీ వితంతువును తక్కువగా చూడడం అనేది నిజంగా నా ఉద్దేశంలో అండి ఒక అనాగరికత, ఇదొక మానసిక రుగ్మత అంటాను నేను. మీరేమంటారు?
0: అయితే ఈ మానసికమైనటువంటి రుగ్మత నుండి భారతీయ సమాజం అనేటటువంటిది ఎప్పుడో పరిణతి చెందిందని అనుకుంటాను. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో స్త్రీమూర్తులు తాముంతట తాముగా కూడా వెనక్కి వెళ్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, అరే నేను దీవించకూడదేమో అనేటటువంటి ఆత్మ న్యూనతకు వాళ్ళు లోనవుతుంటారు. అలాంటి సందర్భాలలో కుటుంబ సభ్యులుగా మనమందరము, సామాజిక బాధ్యతగా మనమందరము కూడా వారిని ముందుకు తీసుకొస్తూ, వారి ఆశీర్వాదం కూడా గొప్పదే, వారి యొక్క అపియరెన్స్, వారు మనకు కనిపించడం కూడా, ఏదైతే శుభ సందర్భమే కావచ్చు, ఏదో పుణ్యకార్యమే కావచ్చు, ఏదైనా మంచి పని ప్రారంభిస్తున్నప్పుడైనా కావచ్చు, తల్లిగా, భార్యగా, లేదా ఆ కుటుంబ పెద్దగా తను చేస్తున్నటువంటి తన యొక్క త్యాగాన్ని మనం గుర్తిస్తూ అన్ని సందర్భాలలో తన యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం పొందాలి. అన్ని సందర్భాలలో తను పుణ్యమూర్తిగా ఉన్నప్పుడు కావచ్చు, అంటే తను ముత్తైదుగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత వితంతువుగా ఉన్న సందర్భంలో సైతం తన యొక్క ఆశీర్వాదం అనేటటువంటి తన బిడ్డలకు కొండంత బలాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఉదాహరణకి పురాణాలలో మనం చూసుకుందాం, కుంతీదేవి చూడండి, తన భర్త మరణించిన తర్వాత ఆ రాజ్యాన్ని ఏలే విధంగా తన ఐదుగురు బిడ్డలను, మాతృ బిడ్డలను సైతం తను అక్కున చేర్చుకొని వీరోచితులుగా వాళ్ళను తీర్చిదిద్ది, ధర్మబద్ధంగా, ధైర్య సాహసాలతో కూడి కదా, ఆ అన్ని విద్యలలో మంచి గురువును ఎంపిక చేసి తన బిడ్డలను తీర్చిదిద్దినటువంటి కుంతిదేవి చూడండి, ధర్మానికి ప్రతీకగా రాజ్య పాలన ఎలా చేయాలి అని తన బిడ్డలను తీర్చిదిద్దినటువంటి కుంతిదేవిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. తన ఆశీర్వాదము తన బిడ్డల వెంబడి ఉంది కాబట్టి చక్కనైనటువంటి రాజ్య పాలన చేయగలిగారు, అధర్మ పాలకులైనటువంటి వారిని ఓడించగలిగారు. కురుక్షేత్ర యుద్ధం అనేటటువంటి దానిలో నడిపించినటువంటి కుంతిదేవి కదా చూడండి, తనను ఆదర్శంగా తీసుకోవాల్సిందే, తన ఒక వితంతువు. ఆనాడు సతీసహగమనము ఉన్నది, మాతృదేవి తన భర్తతో పాటుగా సతీసహగమనం చేసి ఉంది ధర్మబద్ధంగా, అంటే తన భర్తతో పాటు తను వెళ్లాలనుకుంది, తన ఇష్టపూర్వకంగా, బలవంతంగా తను వెళ్ళలేదే. కానీ కుంతిదేవి చూడండి, తను తన జీవనాన్ని గౌరవప్రదంగా జీవిస్తూ ధర్మానికి ప్రతీకగా తన ఐదుగురు బిడ్డలను తీర్చిదిద్దుతూ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానికి ప్రతీకగా వారందరినీ

0: నిలుపుతూ ధర్మమే విజయాన్ని చేకూర్చేలా, ధర్మానికి విజయాన్ని చేకూర్చేలా తన బిడ్డలను తీర్చిదిద్దినటువంటి కుంతీదేవి మనకు ఆదర్శం.
1: అవునండి, చాలా బాగా చెప్పారండి. నిజంగాను ఇప్పుడు ఒకప్పటి పురాణ కాలంతో పోల్చుకుంటే ఈ కాలంలో కూడా ఆడవాళ్లు ఇలా ఆలోచిస్తూ వెనక ఉంటున్నారు, కానీ నా ఉద్దేశంలో వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళని కొంచెం బాగానే ముందుకు తీసుకెళ్తున్నది. వాళ్ళ అత్తగారు అయితేనేమి, మామగారు అయితేనేమి, వాళ్ళ తోడికోడళ్ళు అయితేనేమి, ఇంట్లో వాళ్ళంతా కూడా ఏదో దురదృష్టవశాత్తు ఆవిడకి ఏదన్నా చిన్న ప్రమాదం గాని జరిగి వాళ్ళ భర్త కోల్పోతే గనక ఆవిడ్ని ఒక ఇంట్లో చేర్చుకుంటూ బాగానే చూసుకుంటూ ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఎన్నో కొన్ని సందర్భాలలో, కొన్ని కేసుల్లో మాత్రం మనం యాజ్ ఎ అడ్వకేట్ గా నేను కొన్ని చూస్తున్నానండి. హక్కులు ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హక్కుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు బాగా చూసుకోవడము, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఒక తాటిన ఉంచుకోవడము, లోపల వాళ్ళతో పాటు పెట్టుకోవడం అనేది ఒక వంతు అయితే, వాళ్ళకి రావాల్సిన కావాల్సిన చట్టాలు హక్కుల్ని మాత్రం వాళ్ళు పూర్తిగా తీసుకోలేకపోతున్నారేమో, వాళ్ళు అనుభవించలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుందండి. చాలా కేసుల్లో మాకు మహిళలు వస్తుంటారు, వాళ్ళు చిన్న పిల్లలుగా ఉంటుంటారు, పిల్లలు చిన్నప్పుడే భర్త దురదృష్టవశాత్తు చనిపోతే గనక ఆ అత్త మామ రిమైనింగ్ మరుదులు తోడికోడళ్ళు వీళ్ళందరూ కూడా మీరు ఇంట్లో ఏదో ఒక పక్కన ఉండండి, మీకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, మీ పిల్లలకి ఏదో చదువు ఏదో అందరిలో సమానంగా మిమ్మల్ని ఏదో ఇస్తాము అని అంటున్నారు. కానీ తనకంటూ ప్రత్యేక సమాన ఆస్తి హక్కు భద్రత అనేది కల్పించట్లేదండి. చాలా చోట్ల నేను చూస్తున్నాను ఒక భర్తను కోల్పోయిన స్త్రీ కుటుంబంలో వాళ్ళందరితో పాటు కలిసిమెలిసి ఉంటోంది, కానీ ఎక్కడో తనకి మాత్రం ఆ సమాన హక్కు లభించట్లేదు. తన తర్వాత పిల్లలు కూడా వాళ్లతో పాటు సమాన ఆస్తి హక్కు కూడా ఇవ్వలేకపోతున్నారనేది తను ఆవేదనకి గురవుతోంది, వ్యక్తం చేస్తోంది. మా దగ్గర చాలా మంది మహిళలు వచ్చి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో యాజ్ ఎ అడ్వకేట్ గా వాళ్ళకి కొన్ని అవగాహన, కొన్ని విషయాలు కూడా సెక్షన్ల ద్వారా మనకుండే చట్టాల గురించి కూడా తెలియాలని అనుకుంటున్నాను. ఈ విధంగా మన వితంతువులకి కూడా రాజ్యాంగ పరంగా వాళ్ళకి కొన్ని హక్కులు అనేది కల్పించారు. వాళ్ళు పోనిలే పాపమను ఏదో అలా పక్కకు పెట్టేసేసి వాళ్ళకి ఏదో ఫుడ్ అది చూసేస్తే వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది అని అలా అనుకోవడం కూడా కాకుండా, వాళ్లకంటూ రాజ్యాంగ పరంగా ఎన్ని హక్కులున్నాయి, ఏమేమి వాళ్ళకి సమానత్వం ఉంది అనేది వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు కొంతమంది మహిళలకి ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన హక్కుల గురించి కొన్ని తెలియజేయదలుచుకున్నాను. యాజ్ పర్ ఆర్టికల్ 14 ప్రకారం వాళ్ళకి సమానత్వపు హక్కు ఉందండి. సమానత్వపు హక్కు అంటే ప్రతి మహిళకి కూడా వితంతు చట్టం సమాన హక్కులున్నాయి. తర్వాత ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష నిషేధం. వివక్ష నిషేధం అంటే మేల్ ఫిమేల్, స్త్రీ పురుషుడు, స్త్రీ అంటే తక్కువ భావం, పురుషుడు అంటే ఎక్కువ భావం ఉన్న ప్రజెంట్ సమాజంలో ప్రతి మహిళ కూడా ఎంతో ముందుకు దూసుకోబోతుంది. అన్ని రంగాలలో కూడా తను నాకు సాటి ఎవరూ లేరు అన్నట్టుగా ప్రతి మహిళ ముందుకు వెళ్తూ ఉంది. సో అలాంటి సందర్భంలో మన రాజ్యాంగం వాళ్ళకి ఆర్టికల్ 15 ప్రకారం సో నో జెండర్ డిస్క్రిమినేషన్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. సో దీని పరంగా అందరికి కూడా సమాన హక్కు ఉంది. ఇంకా కూడా ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళు సమాజంలో గౌరవంగా జీవించే హక్కు వాళ్ళకి కల్పించింది మన రాజ్యాంగం. సో పురుషుడితో పాటు సమానంగా స్త్రీ కూడా సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపడానికి తనకి పూర్తి హక్కు ఉంది అని చెప్పి మన రాజ్యాంగం చట్టపరంగా వాళ్ళకి చెప్పింది. ఇంకా కూడా ఆర్టికల్ 39A అండ్ 39B ప్రకారం సమాన వేతనం అంటే, మనం ఇప్పుడు కాదనుకోండి, కొంచెం వెనక చూస్తే మన కూలి పని వెళ్లే వాళ్ళకు కూడా మగవాళ్ళకైతే 900, 800 తర్వాత లేడీకి స్త్రీ కూలీకైతే 600, 500 ఇస్తాము అనే ఒక డిస్క్రిమినేషన్ ఉండేది సమాజంలో. కానీ ఇప్పుడు ఈక్వల్ అయింది. సో అంటే వర్క్ ఏదైనా ఒకటే, పని ఎవరు చేసినా ఒకటే, వాళ్ళు సేమ్ బలంతో చేస్తున్నారు, సేమ్ టైం చేస్తున్నారు, వీళ్ళు కూడా సేమ్ టైం చేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి ఈ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పి మనకి ఆర్టికల్ 39A అండ్ 39B అనేది సేమ్ అంటే ఈక్వల్ శాలరీ అనేది వాళ్ళకి నియమించారు. ఇంకా కూడా మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8 ప్రకారం ఒక స్త్రీ భర్త చనిపోయిన తర్వాత తను క్లాస్ 1 హెయిర్ గా ఆ ఇంటి వారసురాలుగా గుర్తింపబడుతుందండి. ఇది ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది,
2: తెలుసుకోవాలండి
1: ఇది. ఎందుకంటే ఏదో మామగారు అత్తగారు
2: దయాదాక్షిణ్యాల
1: మీద, మేం కాబట్టి నిన్నేదో ఇంట్లో ఉండనిస్తున్నాం, మా కొడుకు వెళ్ళిపోయినా కూడా నిన్నేదో మేం కాబట్టి ఏదో పుణ్యాత్మలం కాబట్టి ఇంట్లో ఉండనిస్తున్నామనే క్వశ్చన్ కాకుండా వాళ్లకి కూడా ఒక యాక్ట్ అనేది

0: ఉంది. వాళ్ళు లీగల్ హెయిర్, భర్త తర్వాత భర్త ఆ కొడుకుకి ఇంట్లో ఎంత హక్కు ఉందో ఆస్తి మీద, ఆ కొడుకు పోయిన తర్వాత ఆ కోడలికి సమాన హక్కు ఉంది. సో షీల్ బికమ్ ఏ లీగల్ హెయిర్ వన్, తను వారసత్వం తనకు క్లాస్ వన్ హెయిర్ గా పరిగణించబడుతుందండి. తర్వాత సెక్షన్ 10 ప్రకారం తనకి కూడా క్లాస్ వన్ వారసులతో పాటు, ఇతర వారసులతో పాటు అంటే ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి కుటుంబంలో, పెద్ద కొడుకు భార్య భర్త చనిపోయినాడు, ఆ కోడలికి రెండో కొడుకు మూడో కొడుకు వాళ్లకి ఎంత ఆస్తి కేటాయించబడుతుందో అంత ఆస్తి కూడా ఈ పెద్ద కోడలికి, భర్త లేని కోడలికి కూడా కేటాయించబడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా అండర్లైన్ చేసుకుని తన హక్కు కోసం పోరాడి తన, ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి, ప్రతి స్త్రీ కూడా తన కోసం తను కాదు
1: బిడ్డల కోసం,
0: బిడ్డల కోసం తన జీవితాన్నంతా దారపోసి ఆ కుటుంబం కోసం ఉండి ఆఖరికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకకుండా తనకంటూ రైట్ఫుల్ గా జీవనం గడపడానికి వాళ్ళ పిల్లల్ని కూడా సమాన వాళ్ళ ఆస్తిలో సమాన వాటా ఇప్పించడానికి తనకి అవసరమైతే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తను ధైర్యంగా ముందుకొచ్చి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. తర్వాత సెక్షన్ 14 ప్రకారం మహిళ వద్ద ఉన్న తన ఆస్తి, ఏమైనా ఆస్తి ఉంటే కనుక తను షీల్ బికమ్ అబ్సల్యూట్ ఓనర్, తనకి రాజ్యాంగ పరంగా దీని ప్రకారంగా షీల్ బికమ్ ఏ అబ్సల్యూట్ ఓనర్. తను ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఏదో రాసిస్తామమ్మా, నీకేదో 10 ఉంటే 10 రూపాయలు ఉంటే 1 రూపాయి రాసిస్తాం, నో అది అలా కాదు, సమానంగా. సో షీల్ బికమ్ ఏ అబ్సల్యూట్ ఓనర్, రాజ్యాంగ పరంగా తను చట్టపరంగా అబ్సల్యూట్ ఓనర్ అవుతుంది. ఇంకా కూడా భరణం హక్కు, ఈ భరణం హక్కు అండి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. వీళ్ళకి హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సెక్షన్ 19 ప్రకారం వీళ్ళకి కొన్ని కొన్ని పరిస్థితుల్లో భర్త సంపాదించకపోయి ఉండొచ్చు. ఎప్పుడు అవుతుందంటే ఆస్తి మొత్తం కూడా ఒక ఉమ్మడి ఆస్తి ప్రకారం ఉన్నప్పుడు వాళ్ళ భర్తకి, నీ భర్త ఇప్పటిదాకా ఏం సంపాదించలేదు సో నీకేం రాదు దీంట్లో, మేమంతా కలిసి సంపాదిస్తేనే మీకు ఇది వచ్చింది సో నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ భర్తదంటూ వేరే ఆస్తి ఏం లేదు అనే ఒక మూమెంట్ అప్పుడు మామగారు దగ్గర నుంచి భరణం పొందే హక్కు కోడలికి ఉంది. ఖచ్చితంగా ప్రతి కోడలు కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం, ఈ ప్రతి కోడలు కూడా ఈ విధమైన హక్కు ఉంది. అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం కొన్ని పరిస్థితుల్లో వితంతు కోడలు మామగారి నుంచి భరణం కోరవచ్చు, కోర్టు పరంగా ఖచ్చితంగా తనకి వస్తుంది ఉమ్మడి ఆస్తి నుంచి. ఇది ప్రతి ఒక్క వితంతు కూడా ఈ రోజు అండర్లైన్ చేసుకుని తన హక్కు కోసం తను పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత భరణం కోసం తను వాళ్ళకి కొన్ని సమాజంలో కొన్ని భర్త లేడు రక్షణ లేదు అని అనుకోకూడదు, వాళ్ళకంటూ కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే సమాజంలో ఎవరైనా లైక్ తన్నడమో కొట్టడమో వాళ్ళని హింసించడం అంటే శారీరకంగానే కాదండి మానసికంగా కూడా, అది కూడా ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది వాళ్ళకి. భర్త లేకపోతే నాకెవరు దిక్కు లేదు అనుకోకూడదు మహిళ, వాళ్ళకంటూ ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది 2005 డొమెస్టిక్ యాక్ట్ ప్రకారం. మాటలతో అవమానించడం కానీ అమ్మాయిని ఎవరన్నా మానసికంగా వేధించడం, మాటలాడడం కూడా ఒక చట్టపరమైన నేరమే. తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పెట్టడము, నీకు డబ్బులు ఇవ్వము నువ్వు బయటికి వెళ్ళిపో నీకు ఏ విధమైన హక్కు లేదు అనడం కూడా ఒక మానసికమైన వేధింపే. ఇంకా కూడా భర్త చనిపోయిన 12వ రోజు 13వ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, ఈ కుటుంబంతో నీకు ఏ విధమైన రిలేషన్ పెళ్లి ద్వారా వచ్చిందో ఆ పెళ్లి ద్వారా, మీకు భర్త చనిపోయిన తర్వాత ఈ కుటుంబంతో నీకు ఆ బంధం తెగిపోయింది నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లిపో అన్న టైం అప్పుడు ఆ అమ్మాయి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉపయోగించుకొని కోర్టుకి ఆశ్రయించవచ్చు, ఖచ్చితంగా తనకి తన హక్కును పరిష్కరించుకోవచ్చు, కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు, ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదో అనాథగా బతకాల్సిన అవసరం లేదు. సో జనరల్ గా సమాజంలో వితంతుకి అయ్యో పాపం అనేవాళ్ళు తప్పితే ఈ హక్కుల్ని పూర్తిగా చెప్పేవాళ్ళు కావాలి, మనకి
1: అవగాహన కల్పించాలి, తెలుసుకోవాలి తన హక్కులని, తన ప్రాధాన్యతను తాను గుర్తించుకుంటూ తన హక్కులను తాను పొందాలి. రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులను తను పొందగలిగేటువంటి ధైర్యం కూడా
0: ఖచ్చితంగా
1: నేడు ఆ మహిళలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చైతన్యపరచాలి.
0: వితంతు అనేటప్పటికి ఏమో ఈమె కోర్టుకి ఎక్కింది, భర్త చనిపోగానే పక్క రోజు కోర్టు మెట్లు ఎక్కింది, మా ఇంటి పరువు అంతా బయటకి వేసింది అనే క్వశ్చన్ అనుకోకూడదు. తన తన బిడ్డల కోసం, తనకి కాదండి, వితంతువు కోర్టుకెక్కిందో మామగారితో అత్తగారితో పోట్లాడిందో నాకు సమాన ఆస్తి హక్కు కావాలని అడిగిందో అంటే ఆమెకి బర్తికి

0: చిరునామా కాదు, అలా కూడగట్టకూడదు. ఎందుకంటే తన పిల్లల కోసం, తన పిల్లల భవిష్యత్తే. ఆ కుటుంబం నుంచే పిల్లలకు కావాల్సిన రక్షణ, సమాన హక్కులు. అప్పుడు ఎవరు పోరాడాలి?
1: బిడ్డల గురించి
0: మూడో వ్యక్తి ఎవరు రారండి.
1: చక్కని ఉదాహరణలు ఉన్నాయి మేడం దీనికి సంబంధించి కూడా చరిత్రలో. తన బిడ్డల కోసం రాజ్యపాలన చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి వీరాంగనలు ఉన్నారు మన దేశ చరిత్రలో. న్యాయకీ దేవి 11వ శతాబ్దంలో చాళుక్యుల పట్టపురాణి, ఇప్పుడున్న గుజరాత్ ప్రాంతాలను ఏలినటువంటి న్యాయకీ దేవి, గోరీ మహమ్మద్ ని భారతదేశం వైపుకి రాకుండా చేసినటువంటి మొట్టమొదటి మహిళ ఆమె వీరాంగన. తన బిడ్డ ఉభయపాలుని జయపాలుని మరణానంతరం తను తన చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని రాజ్యపాలన చేసింది. రాజ్యపాలన చేస్తూ రాజ్య ప్రజలందరికీ అభయాన్ని ఇచ్చింది తను, నేనున్నాను అని చూడండి. అలాగే తదనంతర కాలంలో మనము బ్రిటిష్ పాలన కాలంలో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి చూడండి
0: ఎంత వీరవనిత.
1: వీరవనిత తను తన భర్త మరణానంతరము దత్తత చెల్లదని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు తన చంటి బిడ్డను ఒడినో వేసుకొని భుజాన కట్టుకొని తన ప్రాణాలు పోయేంత వరకు రాజ్యపాలన చేపట్టింది తను. వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టింది. అంటే తన హక్కులను గుర్తించింది, తన బిడ్డ సంరక్షణను చేపట్టింది, తనపై ఉన్నటువంటి రాజ్యపాలన బాధ్యతను కూడా స్త్రీమూర్తి చేయగలిగింది. అంతటి పరాక్రమ తరానికి చెందిన భారతీయ మహిళ నేడు మనకుంది. కాబట్టి వితంతువుగా తన హక్కులను తను గుర్తించాలి, తన ధైర్యాన్ని, తనలో ఉన్నటువంటి శక్తిని, తన ధైర్య సాహసాలను గుర్తిస్తూ సామాజికంగా కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనకు కల్పిస్తున్నటువంటి చట్టాలను కూడా తను తెలుసుకోవాలి. ఆ చట్టాల ఆధారంగా తన యొక్క గౌరవాన్ని, తన బిడ్డలకు భరోసానిస్తూ తను కూడా గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని పొందే విధంగా నేటి ఒంటరి మహిళలు ఉండాలనేటటువంటిది ఆకాంక్ష, ఆదరణ నేటి మహిళలకి అవసరం.
0: తప్పకుండానండి, మీరు బాగా చెప్పారు. ఒంటరి మహిళ అనుకోకూడదు, అయ్యో నేను ఒంటరి దాన్ని అయిపోయినా అన్న. సమాజం అంతా కూడా, చట్టాలు, సమాజం, రాజ్యాంగం అంతా కూడా నీకు తోడుగా ఉంది. మహిళకి ఈ రోజు మన ద్వారా కూడా ఒక భరోసా అనేది ఇవ్వగలుగుతున్నాం ఈ రోజు.
1: అలాగే మరొక విషయం మేడం, వితంతువు వితంతువు అని అంటున్నాము, మరి పునర్వివాహం అనేటటువంటిది ఒకటి ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే కొన్ని చరిత్రలో మనం చూసుకున్నట్లయితే పునర్వివాహాలు, వితంతు పునర్వివాహాలు చేయడం కోసం సామాజికంగా చైతన్యము, సామాజికంగా ఉద్యమాలు జరిగినటువంటి నేలం అన్నది కదా.
0: అవునండి,
1: ఎందుకంటే 19వ శతాబ్దం మనం చూసుకున్నాం, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఎక్కువగా జరిగినాయి ఇవన్నీ కూడా.
0: ఆ పునర్వివాహం నుంచి చాలా అడ్డంకులు కూడా ఉన్నాయండి. కొత్త జీవితం ఎవరైనా ప్రారంభించి చిన్న వయసులో ఒక 2-3 ఏళ్లకే భర్త చనిపోతాడు. సో భర్త చనిపోయినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు, లేకపోతే బిడ్డలు ఉండరు. సో తన పరిస్థితి ఏంటి, పునర్వివాహం చేసుకోకూడదు అనే ఒక అడ్డంకులు ఉంటున్నాయి మన సమాజంలో. చేసుకుంటే ఆమె ఏదో చాలా ముందుకెళ్ళిపోయి, చాలా సమాజంలో పూర్తిగా అన్ని కూడా వదిలేసి ముందుకెళ్ళిపోయిన లాగా ఒక వ్యేహ్యంగా చూస్తారు మనుషుల్ని.
1: అది ఎలాంటి పరిస్థితిలో కూడా అది మనము ఉపేక్షించకూడదు.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఎందుకంటే సద్భావన సదాలోచన అనేటటువంటిది స్త్రీమూర్తి విషయంలో కూడా ప్రస్తుత సమాజం అనేటటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే చిన్న వయసులో భర్త కోల్పోయినటువంటి మహిళలు జీవితాంతం, నిండు జీవితం వాళ్ళు జీవించాలి. వాళ్ళకు ఆసరా భరోసాని కల్పిస్తూ, వాళ్ళకు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని వాళ్ళ లోపల అందిస్తూ, స్వతహాగా శక్తి తన లోపల ఉంటుంది. చంటి బిడ్డలు ఉన్నట్లయితే ఆ బిడ్డల పరిస్థితిని కూడా చూసుకుంటూనే తన భరోసాను కూడా తన తల్లిదండ్రులు ఆలోచిస్తున్నటువంటి సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డల పోషణ లాలన, అదేవిధంగా భవిష్యత్తును కూడా ఆలోచిస్తూ ఆ తల్లి యొక్క జీవనం, నిండు జీవనాన్ని తను ఒకవేళ కోరుకుంటే, లేదా తను వివక్షపరమైనటువంటి పరిస్థితిని తాను ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఏదైనా ఎదురైతే దాని అన్నిటినీ కూడా అధిగమిస్తూ తనకు భరోసాను కల్పిస్తూ, అదేవిధంగా నూతన జీవితాన్ని కూడా ఇచ్చేటటువంటి సందర్భం కూడా ఏదైనా ఎదురైతే సమాజం అంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితం, నిండు జీవితము జీవించేలా వారికి మనం భరోసాని కల్పించాలి. అదేవిధంగా వితంతు పునర్వివాహాలు ఏవైతే ఉన్నాయో మన చరిత్రలో ఉన్నాయి, మన పురాణాలలో కూడా మనకు ఉన్నాయి. ఉదాహరణకి చూడండి.
0: ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఈ సందర్భంలో మొన్న ఢిల్లీ హైకోర్టు కూడా రీసెంట్ గా ఒక డౌరీ డెత్ బెయిల్ ఆర్డర్ అనే ఒకటి మంజూరు చేసిందండి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఒకటి ఏం చెప్పిందంటే, యువ మహిళల మరణం అత్తింటి వేధింపుల కేసుల్లో కూడా కోర్టులు అత్యంత జాగ్రత్తగా వహించాలి అని సుప్రీంకోర్టే చెప్పింది. ఇట్లాంటి కేసుల్లో ఏదో అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ ఏదో ఒక తీర్పునిచ్చేసి వాళ్ళని ఒక చులకనగా చూసి అట్లా కొట్టిపారేయకుండా, ఇలాంటి కేసుల్లో తీర్పునిచ్చే సందర్భాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది.

0: దీంట్లో విడో హెరాస్మెంట్, తర్వాత డౌరీ అబ్యూజ్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి దీంట్లో. ఈ డౌరీ అబ్యూజ్ ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఈ మహిళను కూడా, ముఖ్యంగా ఈ వితంతు మహిళని, భర్త లేడు అనే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చిన్న భావనతో చిన్న మాటలతో చూడకూడదు. అది సుప్రీంకోర్టు చాలా సీరియస్ యాక్షన్ గా తీసుకుంది.
1: సున్నితమైనటువంటి
0: సున్నితమైన అంశంగా తీసుకుంది.
1: తరాలకి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన అందరికీ నమ్మకం అనేది.
0: ఎందుకంటే ఈ వితంతువుల సమస్య అనేది ఒక జాలి చూపే సమస్య, ఒక అంశం కాదది. ఇది ఒక హక్కుల అంశం. ఒక అడ్వకేట్ గా ఏంటంటే, ఏదో జాలితో, నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను, జాలి అనేది వద్దండి, హని కరికరం అనేది వద్దు. ఆవిడ ఏమో ఏదో అయిపోలేదు, ఒక భర్త చనిపోయినంత మాత్రాన తనకి ఒక జీవితం అంతా అయిపోలేదు. తను మళ్ళా వాళ్ళ పిల్లలతో పాటు జీవితం మొదటి నుంచి కూడా సమానంగా అదే సమాజంలో గుర్తింపు, మంచి గౌరవంతో పొందుతూ కూడా తన హక్కుల గురించి పోరాడుతూ ఒక మంచి సున్నితమైన, చాలా గౌరవప్రదమైన జీవనం గడపడానికి తనకి పూర్తి హక్కు ఉంది.
1: అదే సాధారణమైనటువంటి జీవనంతో పాటు సాంత్వన, గౌరవం సమాజంలో, తనకంటూ గౌరవం, అలాగే సాధికారత. సాంత్వన, సాధికారత, గౌరవం అనేటటువంటిది ఒంటరి మహిళ, వితంతువుగా ఉన్నటువంటి మహిళ కోరుకుంటుంది. ఎందుకంటే మనం చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు నేను కూడా ఉద్యోగిని, ఉపాధ్యాయురాలుగా నా చుట్టూ నా స్నేహితులు పాపం దురదృష్టవశాత్తు తోడు నీడ కోల్పోయినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు సింపతిని కోరుకోరు, ఎంపతిని కోరుకుంటారు.
0: ఇప్పుడు మీరు
1: సాంత్వన కాదు వాళ్ళు కోరుకునేది, మన నుండి ధైర్యాన్ని కోరుకుంటారు.
0: ఎగ్జాక్ట్లీ, మీరు ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు చూడండి, స్వావలంబన, ఆర్థిక స్వావలంబన.
1: స్వావలంబన
0: వాళ్ళ వితంతువులకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, గౌరవముతో పాటు ఆర్థిక స్వావలంబన ఉండాలి. వాళ్ళకి వితంతువులకి కొన్ని గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీ మ్యాటర్స్ పెట్టి వాళ్ళకి ఉపాధి, తర్వాత కొన్ని నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా కొన్ని రిజర్వేషన్స్ సెపరేట్ గా కూడా కల్పించాలని నా ఉద్దేశం అండి.
1: అయితే ప్రభుత్వ పరంగా కూడా మనం ఇప్పుడు ఆసరా పింఛన్లని కావచ్చు
0: ఇస్తున్నాం
1: పెద్దవాళ్ళకి, అదే విధంగా ఒంటరి మహిళలకు కూడా కొంత ప్రభుత్వం కొంతవరకు ఆసరాగా నిలుస్తుంది. అదే విధంగా డ్వాక్రా మహిళల ద్వారా కూడా, స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా వాళ్లకు స్కీల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. అదే విధంగా మా విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని ఆధ్వర్యంలో కూడా ఒంటరి మహిళలు కావచ్చు, నిరాధరణకు గురైనటువంటి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ ఉచిత శిక్షణ శిబిరాలే కావచ్చు, అదే విధంగా కుట్టు శిక్షణ శిబిరాలే కావచ్చు, అలాగే జూట్ బ్యాగ్లు, పర్యావరణ హితమైనటువంటి బ్యాగులను కూడా వాళ్ళు తయారు చేసే విధంగా మనకు ఇక్కడ చంద్రాయణ గుట్టలో ఉంది, సైదాబాద్ లో మనకు సెంటర్లు నడుస్తున్నాయి. కారుణ్య భారతి, కారుణ్య సింధు ఆశ్రమాలు, కరుణశ్రీ సేవా సమితి ద్వారా ఈ సెంటర్లలో వందలాది మంది మహిళలు, ఒంటరి మహిళలు కావచ్చు, భర్తను కోల్పోయినటువంటి మహిళలు కావచ్చు, ఆసరా పొందుతున్నారు. తమ జీవితాన్ని స్వావలంబనతో, సాధికారతతో, ఆర్థికపరమైనటువంటి స్వావలంబనతో వాళ్ళు జీవించేలా మనము కొంతవారికి సహాయాన్ని, తోడ్పాటును అందిస్తున్నాము.
0: చాలా చక్కగా చెప్పారండి. ఈ ఆర్థిక స్వావలంబన అనేది మనిషికి ఒక గుండె ధైర్యం, గుండె నిబ్బరం అనేది వస్తుంది. ఎప్పుడు అంటే ఈ గుండె నిబ్బరము, గుండె ఆత్మస్థైర్యంతో పాటు వీళ్ళు కూడా ఈ ల్యాక్ ఆఫ్ లీగల్ అవేర్నెస్, ఎవరైతే నైపుణ్యాలు ఎవరైతే ఇస్తున్నారో, ఈ క్రమశిక్షణ ఇవన్నీ కూడా, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారో వీళ్ళందరి ద్వారా కూడా, మా అడ్వకేసీ లీగల్ ప్రొఫెషన్స్ దీని ద్వారా కూడా కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నామండి.
1: చాలా మంచి విషయం.
0: చాలా అవేర్నెస్ అంటే వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. ప్రతి వాళ్ళు జనరల్ గా ముచ్చట్లు చెప్తారు వాళ్ళకి, మీకేంది, మేమున్నాము, అది మేమున్నామని భరోసా ఓన్లీ మాటతోనే కాదు, చేతలతో కూడా చూపించేసి. ఖచ్చితంగా. సో నేను అపూర్వ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి నేను ఒక లీగల్ అడ్వైజర్ అండి. ఆ ఆర్గనైజేషన్ కి నేను ఒక లీగల్ అడ్వైజర్ని. సో దాని ద్వారా మేమేం చేస్తున్నాం అంటే లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి బస్తీలలో కూడా కనీసం మంత్లీ 2 సార్లు, ప్రతి ఒక్కొక్క బస్తీలో ఒక్కొక్కసారి ఈ వీళ్ళందరినీ కూడా
1: చేసి
0: వాళ్ళకి అవగాహన, వాళ్ళకి ఏమి ఇండివిజువల్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే వాళ్ళు మన దగ్గరికి రావడానికి కొంచెం భయపడతారు, అంటే ఎంత ఫీజులు తీసుకుంటారో ఏమో అని. అలా కాకుండా మేమే వాంటన్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకేమి, డోర్ టు డోర్ వాళ్ళ గల్లీకి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళని బయటకు పిలిచి, అమ్మా మేము మీ వివరాలని కానీ ఏమైనా కూడా సీక్రెట్ గానే ఉంచుతాం, మీకు యాక్చువల్ గా ఏంటి ఇబ్బంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి, మీకు వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా వాళ్ళకి కండక్ట్ చేసి, అవసరమైన వాళ్ళకి చట్టాలన్నీ కూడా తెలియజేసి, అవసరమైతే మేము లీగల్ ద్వారా వాళ్ళకి సహాయం కూడా చేసి కోర్టుకు అప్పీల్ కూడా చేయిస్తున్నామండి.
1: అలా మరొక మంచి విషయం మీకు గుర్తు చేస్తాను మేడం.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరు కోరుతున్నారు అంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్నారు చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

0: ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, తూడముమా శంకర్, రజిత, సంగమరాములు, జయలక్ష్మి, మారేపల్లి కుమారస్వామి, జాడిపెంటయ్య, మురళీధర్, జుగల్ కిషోర్, ఖండేవాల్, దంతాల ఆనంద్, లక్ష్మీనారాయణ వీరు కోరుతున్నారు. ఆదిత్య 369 చిత్రం నుండి ఈ పాట.
1: మనస్సు మాది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అజయ్, అంజలిబాయ్, రాజనందిని, లక్ష్మీ ప్రహ్లాద్, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్, కొలపూర్ రాజా, స్వరూప, నీలోఫర్ వీరు కోరుతున్నారు. విచిత్ర సోదరులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై కిన్నెర్ లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, గోపాలపుర గ్రామం అశ్వాపురం మండలం నుండి నిమలికొండ నాగాచారి, శేషారత్నం, భవానీ వెంకటలక్ష్మి, త్రివేణి ప్రవీణచారి, మహేశ్వరి భార్గవచారి, నరసింహచారి,

ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు వీరు కోరుతున్నారు అందమైన అనుభవం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు.

చెలిమికెప్పుడు చతగాడు, చెడుకెప్పుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అద్దులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారా

మనుషుల్ని మన్ననేస్తాడు ఖమం క్లాప్, మనసులి మన కోవెళ్ళు ఎవ్రీబడి, మనుషులి మన్ననేస్తాడు మనసులి మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు, కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళారే.

నెహ్రూ బస్తీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తిక మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వినోదం చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం పోకలగూడ గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి వీరు కోరుతున్నారు మంగమ్మ శపథం చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హౌసింగ్ బోర్డు నుండి లిఖిత, మహిరామ్, మహాదేవ్, ఆదిత్య, వేదిత్, అరుణ, రాంబాబు, వంశిక, వాసుదేవ్, అపురూప వీరు కోరుతున్నారు సీతామహాలక్ష్మి చిత్రం నుండి ఈ పాట.

0: ఇల్లందు బాటమ్ ఫీట్ బస్తీ నుండి చిన్నఫాసి, కన్నఫాసి, బాలాఫాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, కృష్ణ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శాతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రవికాంత్, రాజా, మౌనిక, రాధాఫాసి, భవాఫాసి, రోహిత్, రోహిణి, రోషిత, వల్లి, ఉమా, పార్వతీబాయి, చోటపురం ఫాసి, ఉమాశంకర్. వీరు కోరుతున్నారు సిరిసిరి మువ్వ చిత్రం నుండి ఈ పాట.
1: చణన చణన నాదంలో చలిపించిన పాదంలో జగము చలదరిస్తుంది, పెదవి పలకరిస్తుంది గజ్జగాలు.

మీరు ఇంతవరకు కిన్నెర్ లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ పతాకంపై నిర్మించిన ప్రియురాలు పిలిచింది చిత్రంలోని చిత్రగీతాలను వింటారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ పతాకంపై నిర్మించిన ప్రియురాలు పిలిచిందే చిత్రంలోని చిత్రగీతాలను వింటున్నారు.

మీరు ఇంతవరకు ఏక చిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ పతాకంపై నిర్మించిన ప్రియురాలు పిలిచింది చిత్రంలోని చిత్రగీతాలను విన్నారు. ఈ చిత్ర గాయని గాయకులు హరిహరన్, శంకర్ మహదేవన్, శ్రీనివాస్, దేవాన్, క్లింటన్, డామినో క్యూ, చిత్ర, సాధనా సర్గం, మహాలక్ష్ములు కాగా ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధుమంజరి ఈనాటి కార్యక్రమంలో సృష్టికర్త మహిళకు చేయూతనిద్దాం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి డి సౌజన్య.

జూన్ 23. సమాజంలో అంతగా వినిపించని, వినిపించినా పట్టించుకొని కోట్ల మంది మహిళల మూగ రోదనలను ప్రపంచానికి వినిపించే రోజు. ఈరోజు అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం.

కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కరువై సమాజం నుంచి వచ్చే చీత్కారాలు, ఆర్థికంగా వెనుకబాటుతనం, పిల్లల పోషణ, ఇలా అన్ని విషయాల్లో భర్తను కోల్పోయిన భార్యలు నరకాన్ని అనుభవిస్తారు. అలాంటి వారి కోసం ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడు జూన్ 23న అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జరుపుతోంది. వారికి విముక్తి కలిగించేందుకు కృషి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో వితంతువులు 25 కోట్ల మందికి పైగా ఉన్నారట. వారిలో 10 కోట్ల మంది తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కరోనా సంక్షోభం కారణంగా వారి జీవనం మరింత దయనీయంగా మారింది. భర్త జీవించినంతకాలం ఆమెను గుర్తించిన సమాజం వితంతువుగా మారడంతో అదే సమాజం నుంచి ఎన్నో అవమానాలని ఎదుర్కొంటోంది. చట్టాలను అమలు చేసే ప్రభుత్వాలు సైతం వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేకపోతున్నాయి.

కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కోల్పోతేనే తట్టుకోలేము. వారి జ్ఞాపకాలతో భారంగా కాలం వెళ్లదీస్తూ ఉంటాం. మరి ఓ మహిళ తన భర్తను కోల్పోతే భరించడం ఎంతో కష్టం.

డిసెంబర్ 23, 2010లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జూన్ 23ను వితంతు దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు లుంబా ఫౌండేషన్ జూన్ 23న వితంతు దినోత్సవాన్ని నిర్వహించేది. 2005 నుంచి 2010 వరకు 5 ఏళ్లపాటు లుంబా ఫౌండేషన్ ఈ పనిని చేసింది. దీనికి కారణం లేకపోలేదు. లుంబా వ్యవస్థాపకుడు రజీందర్ తల్లి పుష్పావతి లుంబా 1954 జూన్ 23న వితంతువుగా అయ్యారు. దీంతో ఆమె పడిన కష్టాలు, వితంతువుగా ఆమె ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఆమె ఎదిరించిన తీరును స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2026 అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం అనేది వితంతువులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వివక్షత, ఇంకా వారి హక్కులపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 23న నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం కోసం ఐక్యరాజ్య సమితి సాధారణంగా నిర్దిష్టమైన వార్షిక థీమ్ను ప్రకటించదు. బదులుగా వితంతువులు ఎదుర్కొనే పేదరికం, హింస, వారి హక్కులకు భంగం కలిగించే అంశాలపై పోరాడటం దీని ముఖ్య ఉద్దేశం. అయినప్పటికీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లుంబా ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కొన్ని ప్రత్యేకమైన అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. ఉదాహరణకు, ఆఫ్రికాలోని వితంతువుల కోసం లుంబా ఫౌండేషన్ నిర్వహించే సమావేశంలో విడామ్స్ ఇన్ ఆఫ్రికా పర్స్పెక్టివ్స్ ఆన్ జస్టిస్, డిగ్నిటీ అండ్ ఎకనామిక్ పవర్ అనే థీమ్ను అనుసరిస్తున్నారు.

మన దేశంలో వితంతువులకు ఆర్థిక భరోసా కోసం అనేక పథకాలు అందుబాటులోకి వచ్చాయి. వితంతు పెన్షన్ పథకం జీవిత భాగస్వామిని కోల్పోవడం మానసికంగా ఆర్థికంగా చాలా బాధాకరం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు వితంతు పెన్షన్ పథకం విద్యా పెన్షన్ యోజన అని కూడా పిలుస్తారు. ఇది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వితంతువులకు సాధికారత కల్పించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన సామాజిక భద్రతా చొరవ. ఈ పథకం వారి జీవన వ్యయాలను నిర్వహించడానికి, కొంత ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి వారికి క్రమం తప్పకుండా నెలవారీ పెన్షన్ను అందిస్తోంది. వితంతు పెన్షన్ పథకం అనేది భారత ప్రభుత్వం అవసరంలో ఉన్న వితంతువులకు అందించే ఆర్థిక సహాయం. ఆర్థిక ఇబ్బందుల సమయంలో వారికి భద్రతా వలయంగా పనిచేస్తోంది. ఇది అర్హత కలిగిన వితంతువులకు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి స్థిర నెలవారీ పెన్షన్ను అందిస్తోంది. అందువల్ల ఈ ఆర్థిక సహాయం వారి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతోంది. వితంతు పెన్షన్ పథకం కింద ఎవరైనా అర్హత కలిగిన పెన్షన్ గ్రహీతగా అర్హత సాధించాలంటే కొన్ని షరతులు పాటించాలి. ఒక నిర్దిష్ట రాష్ట్రంలో అర్హత అవసరాలు కూడా భిన్నంగా ఉండవచ్చు. కాని సాధారణంగా దరఖాస్తుదారు భారతదేశంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇచ్చిన వయస్సు కంటే ఎక్కువ, తప్పనిసరిగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ కాకపోయినా రాష్ట్రాన్ని బట్టి ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ ఉండాలి. ఇది 60 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ముఖ్యంగా దరఖాస్తుదారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వితంతువు అయి ఉండాలి. బీపీఎల్ కేటగిరీ కిందకు రావాలి.

ఇంటర్ వివాహం సాధారణంగా ఒక వితంతువు పెన్షన్ను పొందకుండా అనర్హులుగా చేస్తుంది. ఒక వితంతువు వితంతు పెన్షన్ పథకానికి ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ పద్ధతి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మీ దరఖాస్తును వేగంగా సులభంగా సమర్పించడానికి సహాయపడుతుంది. వితంతు పెన్షన్ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. సాంఘిక సంక్షేమం లేదా మహిళా సాధికారత శాఖ విభాగం వితంతు పెన్షన్ పథకం లేదా విద్యా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారం కోసం ఆన్లైన్ ఫామ్ను జాగ్రత్తగా పూరించి అవసరమైన అన్ని వివరాలను అందించి అవసరమైనటువంటి పత్రాలను స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును ఎలక్ట్రానిక్ గా సమర్పించవచ్చు.

వితంతు పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకునే సాంప్రదాయ పద్ధతిలో మీ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించాలి. మీరు ఈ కార్యాలయాల నుండి వితంతు పెన్షన్ పథకానికి దరఖాస్తు ఫామ్ను పొందవచ్చు. దానిని పూర్తిగా పూరించి దరఖాస్తు

కార్యాలయం లేదా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించాలి. మీరు ఈ కార్యాలయాల నుండి వితంతు పెన్షన్ పథకానికి దరఖాస్తు ఫామ్ను పొందవచ్చు. దానిని పూర్తిగా పూరించి దరఖాస్తు ఫామ్తో అవసరమైన పత్రాలను జతచేసి అధికారికి సమర్పించాలి. ఈ ప్రక్రియ ద్వారా మీకు మార్గనిర్దేశకం చేస్తారు, ఒక రసీదును అందిస్తారు. విద్యా పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ అర్హతను ధృవీకరించడానికి మీరు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలలో సాధారణంగా ఇవి ఉంటాయి: ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి మొదలైనవి, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు, భర్త మరణ ధృవీకరణ పత్రం, బీపీఎల్ స్థితిని స్థాపించడానికి ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి పత్రాలను అందించవలసి ఉంటుంది. మీ రాష్ట్రాన్ని బట్టి అవసరమైన పత్రాలను ఖచ్చితమైన జాబితా కొద్దిగా మార్చవచ్చు. అత్యంత తాజా సమాచారం కోసం స్థానిక అధికారులను సంప్రదించడం ఉత్తమం. వితంతు పెన్షన్ పథకాన్ని 18 సంవత్సరాల పైబడిన ఆర్థికంగా వెనుకబడిన మహిళా వితంతువులకు సహాయం చేయడం వితంతు పెన్షన్ పథకం లక్ష్యం. ఈ సందర్భంలో ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి, ఇతర ఆదాయ మార్గాలను సంపాదించడానికి అవసరమైన నైపుణ్యాలు లేని వితంతువులకు ఉపయోగపడుతుంది. ఆధారపడిన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్న ఒంటరి తల్లులు కూడా వితంతు పెన్షన్ పథకాల నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. విద్యా పెన్షన్ యోజన పథకం యొక్క అవసరాలను తీర్చే వితంతువులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రధాన ప్రయోజనం నెలవారీ పెన్షన్, స్థిరమైన, తరచుగా తక్కువ ఆదాయ వనరు. ఈ పెన్షన్ వితంతువులు ఆహారం, ఆశ్రయం, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక జీవిత అవసరాలను తీర్చడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఈ పథకం వితంతువుల స్థితిని అభివృద్ధి చేసింది, వారి ఆర్థిక భద్రతను ప్రోత్సహించింది. ఇది వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తోంది.

సాధారణంగా వివిధ రకాల వితంతు పెన్షన్ పథకాలు ఉండవు. అయితే కొన్ని రాష్ట్రాలు నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా అదనపు ప్రయోజనాలు లేదా వైవిధ్యాలను అందించవచ్చు. ఉదాహరణకు, కొన్ని రాష్ట్రాలు ఒక నిర్దిష్ట వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న వితంతువులకు అధిక పెన్షన్ మొత్తాన్ని అందించవచ్చు. వితంతు పెన్షన్ పథకంలో ఎవరైనా రాష్ట్ర నిర్దిష్ట వైవిధ్యాల కోసం మీ స్థానిక అధికారులను సంప్రదించడం మంచిది. భర్తను కోల్పోవడం అనేది ఒక మహిళ జీవితంలో ఊహించని అతిపెద్ద విపత్తు. ఆ బాధ నుండి కోలుకోకముందే మన సమాజం ఆమెపై వేసే నిందలు, చూపించే వివక్ష అంతా ఇంతా కాదు. లుంబా ఫౌండేషన్ చేసిన సుదీర్ఘ పోరాటం వల్ల ఐక్యరాజ్య సమితి జూన్ 23ను ప్రత్యేక రోజుగా గుర్తించింది. ఈ రోజున వితంతువులపై జాలి చూపించడం గురించి కాదు, వారి హక్కుల గురించి, వారికి ఇవ్వవలసిన గౌరవం గురించి మాట్లాడుకోవాలి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, స్పేస్లోకి వెళుతున్నాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కాని ఒక ఇంట్లో భర్త చనిపోతే ఆ భార్యను చూసే కోణం ఈరోజుకీ మారలేదు. ముందుగా సామాజిక వివక్ష. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వస్తే చాలు, ఆమె అక్కడ ఉండకూడదు అని పక్కన పెట్టేస్తారు. భర్త చనిపోవడంలో ఆమె తప్పేముంది? ఆమెకు నచ్చిన రంగు బట్టలు వేసుకోకూడదు,

పెట్టుకోకూడదు అని పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు, ఎంతో మంది ఇళ్లల్లో భర్త చనిపోయాక ఆస్తిలో వాటా ఇవ్వకుండా అత్తమామలు లేదా సొంతవాళ్లే రోడ్డున పడేస్తూ ఉంటారు.

చిన్న పిల్లలను పట్టుకొని చదువు చెప్పించలేక పూటగడవక ఆ తల్లులు పడే నరకం అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో కోవిడ్ వల్ల, యుద్ధాల వల్ల లక్షల మంది యువతులు చిన్న వయస్సులోనే వితంతువులుగా మారారు. వారి కన్నీళ్లకు ఎవరు సమాధానం చెప్పాలి? సమస్యల గురించి మాట్లాడడం మాత్రమే కాదు, పరిష్కారం కూడా చెప్పాలి, పరిష్కారాన్ని ఆలోచించాలి. మన ప్రభుత్వం ఒంటరి మహిళల కోసం, వితంతువుల కోసం పెన్షన్ పథకాలు అందిస్తోంది. కానీ కేవలం నెలకు వచ్చే కొద్దిపాటి పెన్షన్ వాళ్ల జీవితాన్ని మార్చలేదు. వారికి కావలసింది చేయూత, ఉపాధి. వాళ్లకు నైపుణ్యాలు నేర్పించి సొంతంగా బతికేలా మార్గం చూపించాలి. అన్నిటికంటే ముఖ్యంగా పునర్వివాహం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించడం తప్పు కాదు, అది ఒక బాధ్యత. సమాజపు మూఢనమ్మకాలను పక్కన పెట్టి కుటుంబాలే చొరవ తీసుకుని వారికి నచ్చిన వారిని భాగస్వామిగా ఎంచుకునే హక్కును కలిగించాలి. మన చుట్టుపక్కన భర్త చనిపోయిన మహిళలెందరో అధైర్యపడకుండా ఒంటరిగా పోరాడి ఆటోలు నడుపుతూ, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ పిల్లలను కలెక్టర్లుగాను డాక్టర్లుగాను చేసిన వీర నారీమణులు ఎందరో ఉన్నారు. వితంతువుగా మారడం అనేది ఒక శాపం కాదు. మన ఇంట్లో ఉండే ఒక తల్లి, చెల్లి లేదా ఒక కూతురు శుభకార్యాల్లో వారి ముఖం చూస్తే అరిష్టం అనుకునే కుళ్ళు మనస్తత్వాన్ని ఇకనైనా వదిలేద్దాం. వారికి మనలాగే నవ్వే హక్కు, రంగుల ప్రపంచాన్ని ఆస్వాదించే హక్కు ఉంది. ఒక స్త్రీకి వైధవ్యం అనేది జీవితాంతం అనుభవించాల్సిన శిక్ష కాకూడదు. వారికి సమాన గౌరవాన్ని, ప్రేమను పంచుదాం. రేపటి సమాజంలో ఒంటరి మహిళల కళ్లల్లో కన్నీళ్లు కాకుండా ఆత్మవిశ్వాసం కనిపించాలి.

0: Miss Samyukta, as businesswoman of the year, what is your message for today's youth?
1: ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడుకో, కాలేజ్లో ప్రొఫెసర్కు, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ నువ్వేంటో నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్. అవేక్, అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్డ్.
2: మీరింతవరకు మధుమంజరి కార్యక్రమంలో సృష్టికర్త మహిళకు చేయూతనిద్దాం చిత్రగీతలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి డి సౌజన్య.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదెలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా?
1: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ భూజల అధ్యయనోత్సవం సందర్భంగా వ్యవసాయానికి ఆధారం భూజలం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నీటి వనరులు అంటే జీవజాలానికి ఉపయోగపడే నీటి సహజ వనరులు. నీటి ఉపయోగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ, వినోద, పర్యావరణ కార్యకలాపాలున్నాయి. అన్ని జీవులకు పెరగటానికి, పునరుత్పత్తికి నీరు ఆవశ్యకం. భూమిపై ఉన్న నీటిలో 97% ఉప్పునీరే, 3% మాత్రమే మంచినీరు. ఇందులోనూ 2/3 హిమనీ నదాల్లోనూ, ధ్రువాల వద్ద ఉన్న మంచు రూపంలో ఘనీభవించి ఉంది. మిగిలిన మంచినీరు ప్రధానంగా భూగర్భజలం రూపంలో ఉంది. భూమిపైన గాలిలోనూ కొద్ది భాగం మాత్రమే ఉంది. మంచినీరు పునరుత్పాదక వనరే అయినప్పటికీ ప్రపంచంలోని భూగర్భజలం క్రమంగా తగ్గుతోంది. ఆసియా, దక్షిణమెరికా, ఉత్తరమెరికాలలో ఈ క్షీణత చాలా ఎక్కువగా ఉంది. అయితే వినియోగమైన జలంలో ఎంత మేరకు సహజంగా పునరుద్ధరణ జరుగుతోంది, పర్యావరణ వ్యవస్థలు ఏ మేరకు ముప్పుకు గురవుతున్నాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. నీటి వినియోగదారులకు నీటి వనరులను కేటాయించే ఫ్రేమ్వర్క్ ను నీటి హక్కులు అంటారు.
5: నదులు, సరస్సులు, మంచినీటి చిత్తడి నేలల్లో ఉండే నీటిని ఉపరితల జలంగా పరిగణిస్తారు. ఉపరితల నీరు సహజంగా వర్షం, మంచు ద్వారా చేరుతుంది. మహాసముద్రాల్లో కలవడం, బాష్పీభవనం, బాష్పవాయు ప్రేరణ, భూమిలోకి ఇంకడం తదితర విధాలుగా ఉపరితల నీరు తగ్గిపోతుంది. ఉపరితల నీటి వ్యవస్థకు సహజమైన వనరు దాని పరివాహక ప్రాంతంలో పడే అవపాతం మాత్రమే అయినప్పటికీ, ఏ సమయంలోనైనా ఆ వ్యవస్థలోని మొత్తం నీటి పరిమాణం అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ అంశాల్లో సరస్సులు, చిత్తడి నేలలు, కృత్రిమ జలాశయాలలో నిల్వ సామర్థ్యం, ఈ జలాశయాల అడుగున ఉండే నేల యొక్క పారగమ్యత అంటే పీల్చుకునే గుణం, పెర్మియబిలిటీ, వాటర్ షెడ్లోని భూమి యొక్క ప్రవాహ లక్షణాలు, అవపాతం పడే సమయం, స్థానికంగా ఉండే బాష్పీభవన స్థాయి వగైరాలు ఉంటాయి. ఈ కారకాలన్నీ నీటిని కోల్పోయే స్థాయిని కూడా ప్రభావితం చేస్తాయి. మానవ కార్యకలాపాల వల్ల ఈ కారకాలపై పెద్ద ప్రభావం ఉంటోంది. కొన్నిసార్లు ఈ ప్రభావం వినాశకరంగా ఉంటుంది. మానవులు కృత్రిమంగా జలాశయాలను నిర్మించి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. చిత్తడి నేల నుండి నీటిని పారించి నిల్వను తగ్గిస్తారు. మానవులు నేలను చదును చేయటం, నీరు ప్రవహించేందుకు మార్గాలను ఏర్పరచటం వలన ప్రవాహ పరిమాణం, వేగం పెరుగుతాయి. లభ్యమయ్యే నీటి మొత్తం పరిమాణం

0: ఒక ముఖ్యమైన విషయం. కొంతమందికి అడపాదడపాగా నీటి అవసరం ఉంటుంది. ఉదాహరణకు, చాలా పొలాలకు వసంతకాలంలో పెద్ద మొత్తంలో నీరు అవసరమవుతుంది. శీతాకాలంలో అసలు అవసరమే ఉండదు. అటువంటి చోట్ల పొలాలకు నీరు సరఫరా చెయ్యాలంటే ఏడాది పొడవునా నీటిని సేకరించి తక్కువ వ్యవధిలో విడుదల చేసేందుకు వీలుగా పెద్ద నిల్వ సామర్థ్యం తప్పకుండా ఉండాలి. విద్యుత్ కేంద్రాల వంటి చోట్ల చల్లపరిచేందుకు ఏడాది పొడుగునా నీటి అవసరం ఉంటుంది. అటువంటి చోట్ల విద్యుత్ ప్లాంటు అవసరం కంటే తక్కువ సగటు ప్రవాహం ఉన్నప్పుడు ఆ లోటును పూరించటానికి సరిపడే కొద్దిపాటి నిల్వ సామర్థ్యం ఉంటే సరిపోతుంది. ఉదాహరణకు, కృష్ణా, గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందించే నాగార్జున సాగర్ జలాశయం నీటి సామర్థ్యం 312 టీఎంసీలు. ఈ నీటిని సంవత్సరం పొడుగునా సేకరించి పంటల కాలమైన 3 నెలల్లో పూర్తిగా వాడేస్తారు. అందుచేతనే నిల్వ సామర్థ్యం ఎక్కువ అవుతుంది. కాని విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నిల్వ సామర్థ్యం ఇందులో 100వ వంతు కూడా లేదు. 3.7 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. అక్కడి నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రానికి చల్లబరిచే నీటిని పంపించేందుకు ఈ మాత్రపు నీటి నిల్వ సరిపోతుంది. ఏదేమైనా, పరీవాహక ప్రాంతంలో పడే సగటు వర్షాపాతం ఆ పరీవాహక ప్రాంతం నుండి వాడగల సగటు నీటి పరిమాణానికి పరిమితిగా నిలుస్తుంది. కాలువ ద్వారా గాని, పైపులైన ద్వారా గాని మరొక పరీవాహక ప్రాంతం నుండి నీటిని దిగుమతి చేసుకోవటం ద్వారా ఉపరితల నీటి పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఇతర వనరుల నుండి కూడా దీన్ని కృత్రిమంగా పెంచుకోవచ్చు. కాని ఆచరణలో ఈ పరిమాణాలు చాలా తక్కువ. మానవులు కాలుష్యం ద్వారా కూడా ఉపరితలంపై ఉన్న నీటిని పోగొట్టుకుంటున్నారు. ప్రపంచంలో మంచినీరు అత్యధికంగా బ్రెజిల్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రష్యా, కెనడా దేశాలు ఉన్నాయి.
1: నదీ ప్రవాహం కింద నదుల ద్వారా దిగువకు ప్రవహించే మొత్తం నీటి పరిమాణంలో పైకి కనిపించే నీటి ప్రవాహంతో పాటు నది అడుగున ఉండే రాళ్లు, అవక్షేపాల ద్వారా ప్రవహించే నీరు కూడా గణనీయమైన భాగం. దీన్ని హైపోరిక్ జోన్ అంటారు. పెద్ద లోయల గుండా ప్రవహించే అనేక నదుల్లో కనిపించని ఈ ప్రవాహమే కనిపించే ప్రవాహం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ హైపోరిక్ జోన్ ఉపరితల జలాలకు, భూగర్భ జలాలకు మధ్య వారధిగా ఉండి భూగర్భ జలాశయాల్లోకి నీటి చేరికకు, వాటి నుండి నీరు వెనక్కి నదుల్లోకి పోవడానికి వాహికగా ఉంటుంది.
0: భూగర్భ జలం అంటే ఉపరితలం కింద మట్టి, రాళ్ల సంతుల్లో ఉండే మంచినీరు. భూగర్భ జలం మట్టానికి క్రింద ఉండే భూగర్భ జలాశయాల్లో ప్రవహించే నీరు కూడా ఇందులో భాగమే. ఉపరితల జలంతో దగ్గరి సంబంధంలో ఉండే భూగర్భ జలానికి, లోతైన భూగర్భ జలాశయాలకు కొన్నిసార్లు దీన్ని శిలజాజలం అని కూడా పిలుస్తారు. అయితే దీని మధ్య ఉన్న తేడాను గమనించాలి. నీటి చేరిక, నీటి విడుదల, నిల్వ వంటి విషయాలకు సంబంధించి భూగర్భ జలాలను కూడా ఉపరితల నీటితో సమానంగా పరిగణించవచ్చు. క్లిష్టమైన వ్యత్యాసం ఏమిటంటే, భూగర్భ జల నిల్వ సామర్థ్యం ఉపరితల నీటి నిల్వ కంటే చాలా ఎక్కువ. అందువల్లనే వాడేసిన నీటి స్థానంలోకి కొత్తగా నీరు చేరకపోయినప్పటికీ ఎక్కువ కాలం పాటు భూగర్భ జలాలు అందుతూనే ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఉపరితలం నుండి లోపలికి ఇంకే వార్షిక నీటి పరిమాణమే ఏటా ఎంత భూగర్భజలం వాడుకోవచ్చు అనే దానికి పరిమితి విధిస్తుంది. ఉపరితలం నుండి ఇంకే నీరే భూగర్భజలాలకు సహజమైన నీటి వనరు. ఉపరితల నీటి వనరు గణనీయమైన స్థాయిలో ఆవిరవుతూ ఉంటే భూగర్భజలాలు చవ్వగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎండోరిక్ జలాశయాల ద్వారానే వీటి నుండి నీరు బయటకు పోతుంది. ప్రకృతి సహజంగానూ, వ్యవసాయ భూముల క్రింద కృత్రిమంగానూ ఈ పరిస్థితి ఏర్పడుతుంది. తీర ప్రాంతాల్లో భూగర్భజల వనరులను తోడేయటం వలన సముద్రం నుండి ఉప్పునీరు అక్కడికి చేరి ఉప్పదనానికి కారణమవుతుంది. కాలుష్యం ద్వారా కూడా మానవులు భూగర్భజలాలను పోగొట్టుకుంటున్నారు. అంటే నీరు నిరుపయోగంగా మారుతోంది. జలాశయాలను, వాటర్ షెడ్లను నిర్మించటం ద్వారా మానవులు భూగర్భజల వనరులలోకి నీటి చేరికను పెంచుకోవచ్చు.

0: ఘనీభవించిన నీరు మంచుకొండలను నీటి వనరుగా ఉపయోగించుకోవటానికి అనేక పథకాలు ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు ఇది పరిశోధనలకే పరిమితమైంది. హిమనీ నదాల నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని ఉపరితల నీరుగా పరిగణిస్తారు. ప్రపంచపు పైకప్పుగా పిలిచే హిమాలయాల్లో హిమనీ నదాలు, శాశ్వత మంచు ప్రాంతాలు ఉన్నాయి. ఆసియాలోని అతిపెద్ద నదులలో 10 అక్కడే ఉద్భవిస్తూ ఉన్నాయి. అవి 100 కోట్లకు పైగా ప్రజలకు జీవనోపాధిని కలిగిస్తూ ఉన్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరుగుతూ ఉన్నాయి. నేపాల్లో గత దశాబ్ద కాలంలో ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భూమి గత 100 సంవత్సరాల్లో సుమారు 0.7 డిగ్రీల సెల్సియస్ మాత్రమే వేడెక్కింది. నిర్లవణీకరణ అనేది ఉప్పునీటిని సాధారణంగా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే కృత్రిమ ప్రక్రియ. స్వేదనం, రివర్స్ ఓస్మోసిస్ అనేవి అత్యంత సాధారణ నిర్లవణీకరణ ప్రక్రియలు. చాలా ప్రత్యామ్నాయ నీటి వనరులతో పోలిస్తే నిర్లవణీకరణ ఖరీదైనదే. మొత్తం మానవ నీటి వినియోగంలో చాలా తక్కువ భాగం మాత్రమే నిర్లవణీకరణ ద్వారా అందుతోంది. ఇది సాధారణంగా పొడి ప్రాంతాల్లో గృహ పారిశ్రామిక ఉపయోగాల వంటి విలువైన అవసరాల కోసం మాత్రమే ఈ పద్ధతి ఆర్థికంగా, ఆచరణాత్మకంగా ఉంటుంది. అయితే సాగు కోసం సింగపూర్, కాలిఫోర్నియా వంటి అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో నిర్లవణీకరణ పెరుగుతోంది. పెర్షియన్ గల్ఫ్లో ఈ పద్ధతిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
1: ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగంలో 70% వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారని అంచనా వేశారు. 15 నుండి 35% సాగునీరు పునరుత్పత్తి అవడం లేదు. ఒక వ్యక్తికి ఒక రోజుకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు సుమారు 2000 నుండి 3000 లీటర్ల నీరు అవసరమవుతుంది. తాగడానికి 2 నుండి 5 లీటర్లు మాత్రమే అవసరమవుతుంది. దీన్ని బట్టి సాగునీటి అవసరం ఎంత గణనీయమైనదో తెలుస్తోంది. భూమ్మీద నివసించే 700 కోట్ల మందికి ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి 10 మీటర్ల లోతు, 100 మీటర్ల వెడల్పు, 2100 కిలోమీటర్ల పొడవు గల కాలువలో పట్టేటన్ని నీళ్లు అవసరమవుతాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం నీరు అనంతమైన వనరు అనే అభిప్రాయం ఉండేది. అప్పటి జనాభా ప్రస్తుత జనాభాలో సగం కంటే తక్కువ ఉండేది. ఆనాటి ప్రజలు ఈరోజు ఉన్నంత ధనవంతులు కాదు. తక్కువ కెలరీలు తినేవారు, తక్కువ మాంసం తినేవారు. కాబట్టి వారికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయటానికి తక్కువ నీరు అవసరమయ్యేది. ప్రస్తుతం నదుల నుండి తీసుకుంటున్న నీటి పరిమాణంలో 1/3 మాత్రమే అప్పట్లో అవసరమయ్యేది. నేడు నీటి వనరుల కోసం పోటీ పెరిగింది. 2020 నాటికి భూమ్మీద 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నీటిని మింగేసే మాంసం, కూరగాయల వినియోగం పెరుగుతోంది. పరిశ్రమల నుండి పట్టణీకరణ, జీవ ఇంధన పంటలు, నీటి ఆధారిత ఆహార పదార్థాలు మొదలైనవి నీటి కోసం పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో ఆహారాన్ని ఉత్పత్తి చేయటానికి ఇంకా ఎక్కువ నీరు అవసరమవుతోంది. ఎందుకంటే 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు పెరుగుతుందని అంచనా. అదనంగా 250 నుండి 300 కోట్ల మంది ప్రజలు తక్కువ తృణధాన్యాలు, ఎక్కువ మాంసం, ఎక్కువ కూరగాయలు తినడం, ఈ కారణాల వలన భవిష్యత్తులో మరింత నీటి అవసరం పెరుగుతోంది. వ్యవసాయ రంగంలో నీటి నిర్వహణ గురించి 2007లో శ్రీలంకలోని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒక సమీక్షను నిర్వహించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సాగునీటి లభ్యతను అంచనా వేసింది. నీటి కొరతతో బాధపడుతున్న ప్రదేశాలను గుర్తించింది. ప్రపంచంలోని 5వ వంతు ప్రజలు 120 కోట్లకు పైగా తమ అవసరాలన్నింటినీ తీర్చటానికి తగినంత నీరు లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారని తేల్చింది. మరో 160 కోట్ల మంది నీటి లభ్యత ఉన్నా ఆర్థిక వనరుల కొరత కారణంగా నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ నీటి కోసం పెట్టుబడి పెట్టకపోవటం వల్ల కాని, మానవ సామర్థ్యం సరిపోకపోవటం వల్ల కాని ప్రభుత్వాలు తమ ప్రజల నీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. వీటికి తోడు ప్రపంచ జనాభాలో 1/3 మందికి

స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. భవిష్యత్తులో అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది, కానీ ఈనాటి ఆహార ఉత్పత్తి పర్యావరణ పోకడలను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సంక్షోభాలు తలెత్తుతాయని ఒక నివేదిక పేర్కొంది. ప్రపంచ నీటి సంక్షోభాన్ని నివారించటానికి, ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చటానికి, రైతులు ఉత్పాదకతను పెంచటానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే పరిశ్రమలు, నగరాల్లో నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే మార్గాలను అనుసరించాలి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఏ పంటను పండించాలన్నా నీరు అవసరం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువ లాభదాయకమైన పంటలను పండించటానికో, దిగుబడి పెంచటానికో వీలు కలుగుతోంది. పంట దిగుబడి, నీటి వినియోగం, పరికరాలు, నిర్మాణాల మూలధన వ్యయాలపైన వివిధ నీటిపారుదల పద్ధతులు ఆధారపడి ఉంటాయి. నేలను నాగలితో దున్నినప్పుడు ఏర్పడే చిన్నపాటి కాలువ ద్వారానూ, ఓవర్ హెడ్ స్ప్రింకర్ల ద్వారానూ చేసే నీటిపారుదల సాధారణంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాని, నీరు ఎక్కువగా ఆవిరైపోవటం వలన, పారడం వలన, వేర్ల కంటే దిగువకు ఇంకిపోవటం వలన ఈ పద్ధతులు అంత సమర్థవంతమైనవి కావు. బిందు సేద్యం, ఉప్పిన సాగు, నేల పారుగా పనిచేసే స్ప్రింకర్ల వ్యవస్థల వంటివి మరింత సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు. ఈ రకమైన వ్యవస్థలు ఖరీదైనవే కాని, ప్రవాహం ద్వారా, ఆవిరవడం ద్వారా, ఇంకిపోవటం ద్వారా జరిగే నీటి దుబారాను తగ్గిస్తాయి. ఏ వ్యవస్థ అయినా సరిగ్గా నిర్వహించకపోతే నీరు వృధా అవుతుంది. పరిస్థితులకు, అవసరాలకు తగినట్లుగా నీటిపారుదల సమయాన్ని, పద్ధతిని అనుసరించి సరిగ్గా నిర్వహిస్తే ఏ వ్యవస్థ అయినా మెరుగైన సమర్థత కలిగి ఉంటుంది. ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ, ఆహారానికి డిమాండ్ పెరిగే కొద్దీ, నీటిపారుదల పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగుపరుచుకోవటం ద్వారా మెరుగైన సాగునీటి నిర్వహణ, పంట రకాలు, నీటి యాజమాన్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం నీటి వినియోగంలో 22% పరిశ్రమల్లో వాడుతున్నారని అంచనా. ప్రధాన పారిశ్రామిక వినియోగదారులలో జల విద్యుత్ ఆనకట్టలు, శీతలీకరణ కోసం నీటిని వాడే తాప విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయి. ఖనిజాలు, చమురు శుద్ధి కర్మాగారాలు రసాయన ప్రక్రియలలో నీటిని ఉపయోగిస్తాయి. నీటిని ద్రావకం వలె ఉపయోగించే తయారీ కర్మాగారాలు ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు నీటిని పెద్ద మొత్తంలో వాడుతాయి, కానీ మొత్తం మీద పరిశ్రమల్లో నీటి వినియోగం సాధారణంగా వ్యవసాయం కంటే చాలా తక్కువగా ఉంటుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో నీటిని ఉపయోగిస్తారు. ఈ ప్లాంట్లలో ఎత్తు నుండి కిందికి దూకే నీటిలోని శక్తిని విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన కాలుష్యరహిత పునరుత్పాదక ఇంధన వనరు. అంతిమంగా ఒక జల విద్యుత్ ప్లాంట్లోని శక్తి సూర్యుని నుండే వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం నీటి వినియోగంలో 22% పరిశ్రమల్లో వాడుతున్నారని అంచనా. ప్రధాన పారిశ్రామిక వినియోగదారులలో జల విద్యుత్ ఆనకట్టలు, శీతలీకరణ కోసం నీటిని వాడే తాప విద్యుత్ కర్మాగారాలు ఉన్నాయి. ఖనిజాలు, చమురు శుద్ధి కర్మాగారాలు రసాయన ప్రక్రియలలో నీటిని ఉపయోగిస్తాయి. నీటిని ద్రావకం వలె ఉపయోగించే తయారీ కర్మాగారాలు ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు నీటిని పెద్ద మొత్తంలో వాడతాయి, కానీ మొత్తం మీద పరిశ్రమల్లో నీటి వినియోగం సాధారణంగా వ్యవసాయం కంటే చాలా తక్కువగా ఉంటుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో నీటిని ఉపయోగిస్తారు. ఈ ప్లాంట్లలో ఎత్తు నుండి కిందికి దూకే నీటిలోని శక్తిని విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన కాలుష్యరహిత పునరుత్పాదక ఇంధన వనరు. అంతిమంగా ఒక జల విద్యుత్ ప్లాంట్లోని శక్తి సూర్యుని నుండి వస్తుంది. సూర్యరశ్మి వలన నీరు ఆవిరైపోయి అధిక ఎత్తులో వర్షంగా కురిసి పల్లం వైపు ప్రవహిస్తుంది. ఈ నీటి నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఇవి విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు నీటిని పైకి పంపు చేస్తాయి. డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఈ నిల్వ చేసిన నీటిని ఉపయోగిస్తాయి. జల విద్యుత్ ప్లాంట్లకు పెద్ద కృత్రిమ జలాశయం అవసరం. ఈ జలాశయం ఉపరితల వైశాల్యం ఎక్కువ అవడం చేత దీని నుండి

ఆవిరయ్యే నీరు నది నుండి ఆవిరయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువ నీటి వినియోగం జరుగుతుంది. టర్బైన్లు, సొరంగాలు లేదా పైపుల ద్వారా నీటిని పంపే ప్రక్రియలో కూడా సహజ వాతావరణం నుండి తాత్కాలికంగా నీరు తగ్గుతుంది. పవర్ ప్లాంట్ రూపకల్పనపై ఆధారపడి వన్యప్రాణులపై ఈ తగ్గుదల ప్రభావం ఉంటుంది. వాటర్ బ్లాస్టింగ్ వాటర్ జెట్ కట్టర్లలో నీటిని అధిక పీడనంతో ఉపయోగిస్తారు. అలాగే ఖచ్చితమైన కోత కోసం కూడా చాలా అధిక పీడనం గల వాటర్ గన్స్ను ఉపయోగిస్తారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది, సాపేక్షంగా సురక్షితం, పర్యావరణానికి హానికరం కాదు కూడా. వేడెక్కడ నివారించడానికి లేదా సాబ్లేడ్లు వేడెక్కకుండా నిరోధించడానికి యంత్రాల శీతలీకరణలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇతర వినియోగాలతో పోలిస్తే ఇందులో నీటి వినియోగం చాలా తక్కువ.

ప్రపంచవ్యాప్త నీటి వినియోగంలో 8% గృహ అవసరాల కోసం అని అంచనా. వీటిలో తాగునీరు, స్నానం, వంట, టాయిలెట్ ఫ్లషింగ్, శుభ్రపరచటం, లాండ్రీ, తోటపని ఉంటాయి. తోటలకు నీటిని మినహాయించి రోజుకు వ్యక్తికి 50 లీటర్ల చొప్పున అవసరమని పీటర్ క్లీక్ అంచనా వేశారు. త్రాగునీరు అంటే తక్షణ లేదా దీర్ఘకాలిక హాని కలిగే ప్రమాదం లేకుండా వాడతగ్గ నాణ్యత గల నీరు. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సరఫరా చేసే నీరు తాగటానికి, వంటకు వాడేది చాలా స్వల్పభాగమే అయినప్పటికీ తాగునీటి ప్రమాణంలోనే ఉంటుంది. వినోదం కోసం వాడే నీరు మొత్తం నీటి వినియోగంలో చాలా తక్కువ భాగం, కానీ దీని శాతం పెరుగుతోంది. వినోద నీటి వినియోగం ఎక్కువగా జలాశయాలతో ముడిపడి ఉంటుంది. ఒక జలాశయంలోని నీటి మట్టాన్ని అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంచినట్లయితే ఆ ఎక్కువగా ఉన్న భాగాన్ని వినోదార్థం అని భావిస్తారు. మామూలుగా వినోదార్థం వాడే నీరు ఖర్చైపోదు. గోల్ఫ్ కోర్సులు అధిక మొత్తంలో నీటిని వాడేస్తున్నాయని ఆరోపణలు ఉంటుంటాయి. ముఖ్యంగా పొడి ప్రాంతాలలో అనేక గోల్ఫ్ కోర్సులు శుద్ధి చేసిన రీసైకిల్ నీటిని ఎక్కువగానే పూర్తిగా కానీ వాడుతూ ఉంటాయి. ఇది త్రాగునీటి లభ్యతపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మొత్తం మీద వినోద వినియోగం నీటి వనరులపై గుర్తించదగినంత ప్రభావాన్ని చూపుతుందా అనేది అస్పష్టంగా ఉంది. పర్యావరణం వాడే నీరు కూడా మొత్తం నీటి వినియోగంలో చాలా తక్కువ, కానీ ఈ శాతం పెరుగుతోంది. పర్యావరణ నియంత్రణలో భాగంగా నీటి ప్రవాహాల్లో నిల్వ ఉంచే నీరు ఈ వినియోగంలో భాగం. సహజమైన లేదా కృత్రిమ చిత్తడి నేలలకు విడుదల చేసే నీరు, వన్యప్రాణుల ఆవాసాలను సృష్టించటానికి ఉద్దేశించిన కృత్రిమ సరస్సులు, చేపల నిచ్చెనలు, చేపల వృత్తి కోసం విడుదల చేసే నీరు పర్యావరణ వాడకంలో భాగం. వినోద వినియోగంలో లాగానే పర్యావరణ వినియోగంలో కూడా నీరు ఖర్చైపోదు. కానీ దీనివలన నిర్దిష్ట సమయాల్లో నిర్దిష్ట ప్రదేశాలలో ఇతర వినియోగదారులకు నీటి లభ్యత తగ్గుతుంది. ఉదాహరణకు చేపల వృత్తి కోసం ఒక జలాశయం నుండి నీటిని విడుదల చేస్తే ఎగువన ఉన్న పొలాలకు నీరు అందకపోవచ్చు. జలమార్గాలను కాపాడుకునేందుకు నదిలో నీరు నిలిపేస్తే దిగువ ప్రాంతాల వారికి నీరు అందదు.

నీటి కోసం ఒత్తిడి అనే భావనను అర్థం చేసుకోవటం చాలా సులభం. వరల్డ్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వారి ప్రకారం వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు తగినంత నీరు లేని పరిస్థితుల్లో నీటి కోసం ఒత్తిడి అనే భావన తలెత్తుతుంది. తలసరి అందుబాటులో ఉన్న నీటి పరంగా ఒత్తిడి పరిమితులను నిర్వచించటం క్లిష్టమైన విషయం. ఏదేమైనా, వార్షిక తలసరి పునరుత్పాదక మంచినీటి లభ్యత 1700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆయా దేశాల్లో నీటి కోసం ఒత్తిడి మొదలవుతుందని ప్రతిపాదించారు. 1000 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ ఉంటే నీటి కొరత ఆర్థికాభివృద్ధికి, మానవ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు హాని కలిగిస్తుంది. 2000 సంవత్సరంలో ప్రపంచ జనాభా 620 కోట్లు, 2050 నాటికి మరో 350 కోట్ల మంది చేరుతారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ పెరుగుదలలో సింహభాగం ఇప్పటికే నీటి ఒత్తిడికి

0: జరుగుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉంది. అందువల్ల నీటి సంరక్షణ రీసైక్లింగ్లో పెరుగుదల లేకపోతే నీటి కోసం డిమాండ్ పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి సమర్పించిన డేటాను తయారు చేసే క్రమంలో ప్రపంచ బ్యాంకు ఆహారోత్పత్తి కోసం నీటిని అందించడం రాబోయే దశాబ్దాల్లో ఎదుర్కొనబోయే ప్రధాన సవాళ్లలో ఒకటని చెప్పింది. వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సామాజిక చరరాశుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని నీటి సరఫరాలను నిల్వలను సవ్యంగా నిర్వహించాలి. ఈరోజు ప్రపంచంలోని ప్రధాన ఆందోళనలో నీటి కాలుష్యం ఒకటి. అనేక దేశాల ప్రభుత్వాలు ఈ సమస్యను తగ్గించడానికి, పరిష్కారాలను కనుగొనటానికి కృషి చేశాయి. చాలా కాలుష్య కారకాలు నీటి సరఫరాకు చేటు కలిగిస్తున్నప్పటికీ చాలా విస్తృతమైన కారణం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మురుగునీటిని శుద్ధి చేయకుండా సహజ జలాల్లోకి విడుదల చేయటం. మురుగునీటిని పారవేసే ఈ పద్ధతి అభివృద్ధి చెందని దేశాలలో సర్వసాధారణమైన పద్ధతే కానీ చైనా, భారతదేశం, నేపాల్, ఇరాన్ వంటి పాక్షికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇది ప్రబలంగా ఉంది. మురుగునీరు, బురద, చెత్త, విషపూరిత కాలుష్య కారకాలు కూడా నీటిలో కలుస్తున్నాయి. మురుగునీటిని శుద్ధి చేసినా కూడా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. మురుగునీటిని శుద్ధి చేశాక మడ్డి, బురద తయారవుతాయి. వీటిని పల్లపు ప్రదేశాలను పూడ్చేందుకు వాడవచ్చు, నేలపై పరచవచ్చు, కాల్చివేయవచ్చు, లేదా సముద్రంలో పడవేయవచ్చు. మురుగునీటితో పాటు వ్యవసాయ ప్రవాహం వంటి నాన్ పాయింట్ సోర్స్ కాలుష్యం కూడా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో గణనీయమైన కాలుష్య కారకంగా ఉంది. ప్రభుత్వాలు పారవేసే రసాయన వ్యర్థాలు కూడా కాలుష్యానికి కారణాలవుతున్నాయి. మీరింతవరకు ప్రపంచ భూజల అధ్యయనోత్సవం సందర్భంగా వ్యవసాయానికి ఆధారం భూజలం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: అరే సున్ తో
2: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
1: किसको?
2: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
1: अच्छा ये बात है.
2: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
1: अब तो झट से बात हो जाती है.
2: ऐसा क्या?
3: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
2: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
1: हाँ
2: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
4: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
5: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరగబోయే పౌర పురస్కారాల ప్రధానోత్సవం 2లో పద్మ అవార్డులు 2026ను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో 2026 పద్మ అవార్డులను అందజేసే కార్యక్రమం సివిల్ ఇన్వెస్టిచర్ సెరమనీ 2 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:06 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం, తెలంగాణ నేతలు అంగీకరించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు యువతకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అత్యున్నత పౌర పురస్కారాలను

అందజేశారు. మొత్తం 65 పద్మ అవార్డులను రాష్టపతి ప్రదానం చేశారు. వీటిలో 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. తెలంగాణ నుంచి 7 పద్మ పురస్కారాలు అందుకున్నారు. వారిలో దీపికారెడ్డి కళారంగం, వైద్యరంగం నుంచి డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, డాక్టర్ గూడూరు వెంకట్రావు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులను కలిశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ప్రతిపాదిత ఫేజ్ 2 ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఫేజ్ 1 విలువను అంచనా వేయడానికి రుణాలిచ్చే సంస్థలను గుర్తించడానికి, ప్రాజెక్టు స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు నేతలు అంగీకరించారు. కన్సల్టెంట్ సంస్థ SBI క్యాప్స్ ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ ఖర్చులు, నిధుల సమీకరణ పద్దతులపై కూడా అధ్యయనం చేస్తుంది. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం సీనియర్ అధికారి, రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమన్వయం చేస్తారు. కన్సల్టెంట్ నివేదికను సమీక్షించిన తర్వాతే తుది కార్యాచరణను ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కోసం తనకు 2 లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందువల్ల తాను మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తో 2 సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట ప్రతినిధిగా తెలంగాణ అభివృద్దికి, ప్రజల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. 30,000 కోట్ల రూపాయల విలువైన హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులకు సంబంధించి భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. ముఖ్యమంత్రి తన సన్నిహితులకు 250 ఎకరాల భూమిని అప్పగించాలంటూ ఎల్&టి అధికారులను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈరోజు జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సభలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. యువత డ్రగ్స్కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దని కోరారు. మారక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నయాముక్త్ అభినాన్ నషాముక్త్ అభియాన్ పోస్టర్లను అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై అవగాహనలో భాగంగా అందోల్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు జరిగిన అవగాహన శిక్షణ శిబిరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్పై మంత్రులు దామోదర్ రాజ నరసింహ బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. నమో జెన్జీ సదస్సులో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రసంగిస్తూ యువత కేవలం ఇంజనీరింగ్ వైపు వెళ్లకుండా తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలని సూచించారు. యువతను కేవలం ఉద్యోగులుగా కాక పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా నేడు యువత ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ జాతీయవాద భావజాలంతో యువతను బీజేపీలో చేరాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మరని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి విజయవంతమైన సంక్షేమ పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు నిర్వహిస్తున్న విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన అన్ని రకాల ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులు ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేసి వినియోగించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. హన్వాడ మండలంలోని రైతు వేదికలో విత్తన మేళాను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం రైతు ముంగిట్లో కార్యక్రమం ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తోందని, ఈ నెల 30 వరకు జిల్లాలో విత్తన మేళ

పాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యూర్ పథకం కింద ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1 లక్ష ఇళ్లను నిర్మించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ప్రణాళికను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కొత్త గృహ నిర్మాణ పథకానికి పేరు పెట్టడానికి ప్రజల నుంచి బోర్డు సూచనలను ఆహ్వానిస్తోంది.

0: ఆంధ్ర ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 1 లక్ష ఇళ్లను నిర్మించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రణాళికను నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా కొత్త గృహ నిర్మాణ పథకానికి పేరు పెట్టడానికి ప్రజల నుంచి బోర్డు సూచనలను ఆహ్వానిస్తోంది. ఉత్తమ పేరును సిఫార్సు చేసిన వారికి 1 లక్ష రూపాయల బహుమతిని అందజేస్తామని వైస్ చైర్మన్ గౌతమ్ ప్రకటించారు. ఆసక్తి గలవారు అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ tghd.official తమ ఎంట్రీలను ఈ నెల 28లోగా సమర్పించవచ్చని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఖండించారు. పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా విమర్శించారు. పేదలకు జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్లను వెంటనే పునరుద్దరించాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రైతులు సన్నరకాల ధాన్యం సాగు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్లో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడులు లాభాలు పొందేలా రైతులు కృషి చేయాలని కోరారు. భూపాలపల్లి సమీపంలో జరిగిన టిప్పర్ ట్యాంకర్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెరుకు పిప్పిని రవాణా చేసేందుకు ఉదయం కేటీజేఎం యార్డ్ నుంచి బయలుదేరిన ఈ వాహనం దురదృష్టవశాత్తు ఓఆర్ కార్యాలయం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆసిఫ్ నగర్లోని భోజగుట్ట వద్ద శరవేగంగా జరుగుతున్న 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మ్యాప్ను పరిశీలించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఎన్నికల జాబితా తయారీ కోసమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2002 సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల సవరణ తర్వాత మళ్లీ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి చేపట్టబోతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ 2026 నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 పద్మ అవార్డుల 2వ విడత ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి పలువురు పద్మ అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి అవసరమైన ఆర్థిక మార్గాలను అన్వేషించడానికి ఒక కన్సల్టెంట్ను నియమించేందుకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఆస్తులకు సంబంధించి జరిగిన భారీ కుంభకోణాన్ని దాచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. కేవలం ఇంజనీరింగ్నే ఎంచుకోకుండా తమ ఆసక్తిని అనుసరించాలని జెన్జీ కాన్క్లేవ్లో తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు యువతలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: संप्रति वार्ता श्रूयंताम प्रवाचक कृष्ण प्रसादोपाध्याय. आदौ मुख्य वार्ताः. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः नवदेहल्यां नागरिक सम्मान समारोहस्य द्वितीय चरणे पद्म पुरस्कारान् प्रायच्छत्. गृहमंत्री अमित शाहः अकथयत् यत् अनुच्छेद 70-300 इत्यस्य निरसनेन श्यामा प्रसाद मुखर्जी वर्यस्य स्वप्नाः साकारीभूताः. सर्वोच्च न्यायालयेन 93-21 वर्षस्य बौ बाजार विस्फोटस्य दोषिणः रशीद खान इत्यस्य समयपूर्व मुक्ति विषये दिल्ली उच्च न्यायालयस्य आदेशः स्थगितः. राष्ट्रीय सुरक्षा परामर्शकः अजित डोभालः अवदत् यत्

ఇవి ఈపూట ప్రసార కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 అంజలి భక్తిగీతాలో శ్రీరామ భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో అండుకూరలు సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో మధుమేహ వ్యాధితో నాడీ నష్టం నివారణ మార్గాలు వివరాలు తెలుసుకుంటారు. 7:30 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 11:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాదన వింటారు. 12:30 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న కాలుష్యం ప్రసంగం వింటారు. ఇంకా కొత్త జైళ్ళు కొత్తపల్లి శేషు గారి కథానిక వింటారు. 1:10 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 1:20 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. 2:00 మిడ్నైట్ న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 తిరిగి సాయంత్రం 5:00 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 రైతీ రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చేపల పెంపకంలో నీటి వనరులు చేపల చెరువుల నిర్మాణం వివరాలు తెలుసుకుంటారు. జానపద గేయాలు ఇంకా పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:00 కిన్నర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం. 8:40 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10:00 రాగం తానం పల్లవి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారం ఈ కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి యువవాణి కార్యక్రమంలో ప్రస్తుత తరుణంలో ఈ జాబ్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట ఆకాశవాణి మాట.
1: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ సంవత్సరం టెక్ ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడుతుండగా, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో కంపెనీలు కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. 2026లో ఇప్పటికే లక్షలకు పైగా టెక్ ఉద్యోగాల కోతకు గురైనట్లు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటూ ఉన్నాయి. అదే సమయంలో ఏఐ ఆధారిత జాబ్ రోల్స్కు భారీ డిమాండ్ పెరుగుతుందని తాజా అంచనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి.

దీంతో ఉద్యోగార్థుల్లో ఏ రంగంలో కెరీర్ నిర్మించుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది, ఏ స్కిల్స్ నేర్చుకుంటే అవకాశాలు పెరుగుతాయి అనే ఆసక్తి నెలకొంది. నేటి ఉద్యోగ మార్కెట్లో కేవలం డిగ్రీ ఒకటే సరిపోదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకున్న వారికే అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ టూల్స్ వినియోగం, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా హ్యాండ్లింగ్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్ కలిగిన అభ్యర్థులను సంస్థలు ఎంపిక చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ల్యాబ్స్, మరోవైపు హైరింగ్. వీటిని పరిశీలిస్తే ఏఐ ఇంటిగ్రేషన్ దీనికి ముఖ్య కారణమని మనం చెప్పుకోవచ్చు. ప్రతి విభాగంలోనూ ఏఐ ఆధారిత కార్యకలాపాలు వేగం అందుకున్నాయి. దీంతో ఆయా విభాగాల్లో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ పనిచేసే వారి కోసం సంస్థలు అన్వేషిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో ఏఐ ఇంజనీరింగ్ అండ్ స్పెషలిస్ట్ జాబ్ ప్రొఫైల్ ముందంజలో ఉంది. ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటంతో కంపెనీలు భారీగా ఏఐ నిపుణులను నియమిస్తున్నారు. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్, స్మార్ట్ చాట్బాట్స్, డేటా ఆధారిత సేవలపై సంస్థలు దృష్టి సారించడం వల్ల ఈ జాబ్ రోల్స్కు డిమాండ్ మరింతగా పెరుగుతుంది. ఈ విభాగంలో ఏఐ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ రీసెర్చ్ స్పెషలిస్ట్, ఎంఎల్ ఆపరేషన్స్ ఇంజనీర్ ఇటువంటి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. వీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ టూల్స్, ఆటోమేటెడ్ వర్క్ఫ్లోస్, స్మార్ట్ అప్లికేషన్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ జాబ్ రోల్స్కు ఎంపికయ్యేందుకు పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాంప్ట్ డిజైనింగ్ వంటి స్కిల్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఫ్రెషర్స్కు సైతం మంచి అవకాశాలు నేడు లభిస్తూ ఉన్నాయి. అనుభవం, నైపుణ్యాలను బట్టి ప్రారంభ వార్షిక వేతనం 8 లక్షల వరకు ఉంటుందనేది పరిశ్రమ వర్గాలు చెబుతూ ఉన్నాయి. డిజిటల్ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో వెబ్ ఆప్షన్స్, మొబైల్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ సైట్స్, ఏఐ ఆధారిత పోర్టల్ అభివృద్ధికి ఫుల్ స్టాప్ డెవలపర్స్గా భారీ డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం సంస్థలు కేవలం కోడింగ్ తెలిసిన వారిని కాకుండా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వరకు పూర్తి అప్లికేషన్ను రూపొందించగల నిపుణులను ఎక్కువగా నియమించుకుంటూ ఉన్నాయి. దీంతో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అత్యంత హాట్ కెరీర్ ఆప్షన్గా మారింది. ఈ విభాగంలో ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. వీరు వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్, క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్స్ రూపకల్పన, డేటాబేస్ నిర్వహణ, ఏఐ టూల్స్ ఇంటిగ్రేషన్, యూజర్ అనుభవం మెరుగుదల వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ రంగంలో కెరీర్ కోసం HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్, నోడ్జేఎస్, పైథాన్, జావా, డేటాబేస్ మేనేజ్మెంట్, క్లౌడ్ టెక్నాలజీలపై నైపుణ్యం చాలా అవసరం. ప్రస్తుతం ఏఐ కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతున్నందున ప్రోగ్రామింగ్తో పాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకతకు ప్రాధాన్యం లభిస్తుంది. స్టార్టప్ల నుంచి అంతర్జాతీయ టెక్ సంస్థల వరకు ఫుల్ స్టాక్ డెవలపర్స్కు అవకాశాలు నేడు పెరుగుతూ ఉన్నాయి. నేటి డిజిటల్ రంగంలో డేటా సంస్థల విజయానికి ప్రధాన బలంగా ఏఐ మారింది. వినియోగదారుల అభిరుచులను తెలుసుకోవడం నుంచి వ్యాపార నిర్ణయాలు తెలుసుకోవడం వరకు ప్రతి విభాగంలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో డేటా స్పెషలిస్ట్, డేటా అనలిస్టుల, డేటా ఇంజనీర్లకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం టెక్, బ్యాంకింగ్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో డేటా ఆధారిత ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులు, డేటా ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. వీరి ప్రధాన బాధ్యతలు డేటాను విశ్లేషించడం, భవిష్యత్ ట్రెండ్స్కు అంచనా వేయడం, సంస్థల వ్యూహాలకు అవసరమైన సమాచారం అందించడం. ప్రస్తుతం అనేక సంస్థలు ఏఐ ఆధారిత డేటా అనాలసిస్ విధానాలను అమలు చేస్తుండటంతో డేటా రంగంలో ఏఐ స్కిల్స్కు కూడా ప్రాధాన్యం పెరిగింది. ఈ జాబ్ రోల్స్లో రాణించాలంటే పైథాన్, SQL, పవర్ బిఐ, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, ఏఐ టూల్స్పై అవగాహన అనేది మనం పెంపొందించుకోవాలి.
ముఖ్యంగా డొమైన్ నాలెడ్జ్ తో పాటు AI స్కిల్స్ ను కలిపి నేర్చుకుంటే

0: ఉద్యోగ అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ టెక్నాలజీ వినియోగం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం చిన్న స్టార్టప్ల నుంచి భారీ అంతర్జాతీయ సంస్థల వరకు దాదాపు అన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ వంటి ప్లాట్ఫామ్స్ పై తమ డేటా అప్లికేషన్స్, ఆన్లైన్ సేవలు నిర్వహిస్తూ ఉన్నాయి. దీంతో క్లౌడ్ ఇంజనీర్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఈ విభాగంలో క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, డెవోప్ ఇంజనీర్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ ఇటువంటి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, డేటా భద్రత, ఆటోమేషన్, అప్లికేషన్ డిప్లొమెంట్, సిస్టమ్ పనితీరు మెరుగుదల వంటివి కూడా వీరి ప్రధాన బాధ్యతలు. ప్రస్తుతం ఏఐ సేవలు, డిజిటల్ బ్యాంకింగ్, ఈకామర్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ విస్తరణలో క్లౌడ్ నిపుణుల అవసరం మరింత పెరుగుతోంది. ఈ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలంటే AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, లినర్స్, డాకర్, కుబెర్నెట్, డెవోప్ టూల్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై పట్టు అవసరం ఉంది. క్లౌడ్ సర్టిఫికేషన్ పొందిన అభ్యర్థులకు కంపెనీలు నేడు ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ సేవలు, ఏఐ ఆధారిత కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వ అన్ని రంగాల్లో సైబర్ దాడుల ముప్పు అనేది నేడు పెరుగుతూ ఉంది. దీంతో బ్యాంకింగ్, ఐటీ, హెల్త్ కేర్, ఈకామర్స్, ప్రభుత్వ సంస్థలు సహా దాదాపు అన్ని నెట్వర్క్స్, డేటా, డిజిటల్ వ్యవస్థలను రక్షించే సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, సెక్యూరిటీ అనలిస్ట్, త్రేజ్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ వంటి ఉద్యోగాలు మెండుగా లభిస్తూ ఉన్నాయి. సైబర్ దాడులను గుర్తించడం, డేటా భద్రతను కాపాడడం, సెక్యూరిటీ సిస్టమ్ను పర్యవేక్షించడం, హ్యాకింగ్ ముప్పును ముందుగానే అంచనా వేయడం వంటివి వీరి యొక్క ప్రధాన బాధ్యతలు. ఇక స్కిల్స్ను పెంచుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఏఐ, ఎంఎల్కు సంబంధించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టూల్స్ వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఆన్లైన్ లెర్నింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి నేడు తీసుకువచ్చాయి. అదేవిధంగా డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విషయంలోనూ కూడా యుడేమీ, ఒరాకిల్, ఐబీఎం వంటి సంస్థలు ఆన్లైన్ లెర్నింగ్ టూల్స్ను అందిస్తూ ఉన్నాయి నేడు. ఆల్ ద బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: మీరింతవరకు ప్రస్తుత తరుణంలో ఈ జాబ్స్ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతం వింటారు. యువ చిత నుంచి ఈ పాట.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి.

మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని

సాధ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అనంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే, అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష గనక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే, స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి

వేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సినిగితం విందాం. ఆరెంజ్ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

0: సినిగితం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు

జరిపిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ది, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్ లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్ కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్ కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకించంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ది చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను

0: రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: అల్ నీనో కే కారణ్ కమజోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియాం హై ఔర్ జిస్కా ప్రభావ్ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమజోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యాంలతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటనలతో కూడిన జానపద సంగీతం వింటారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:40 వస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: కల్పిస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
1: ఇది భారతదేశంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం దాంట్లో సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర పలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
1: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్లకి ఈ విద్యుత్ ఛార్జ్ను తగ్గించుకోవడం కోసము ఈ సౌర పలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్ను వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర పలకాలు పెట్టుకుని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను పెట్టుకుని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా

0: దాదాపు ఒక 2,000 నుంచి 3,000 రూపాయల బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనువైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజ్లీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్ అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర ఫలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి పద్ధతి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
1: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
0: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర ఫలకాలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్దగా కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకైతే ఉంటుంది కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి పద్ధతి కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది, ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే కనుక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి
1: సూర్యాగర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెళ్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
0: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో 1 కిలోవాట్ కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్ కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మన సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్. దీనికి మన కరెంటు బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది. దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గానీ 3 కిలోవాట్ గానీ వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంటు బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం, అది ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి. దాని నుంచి మనకు ఏసీ డీసీ వైర్స్ వస్తాయి. ఏసీ డీసీ వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి గానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీ డీసీ మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు, మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం.

0: సరిపోతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్న ఆ పోర్టల్ ఓపెన్ చేసి టీఎస్ఎన్పిడిసిఎల్ నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము ఇది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది. కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింపజేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్పీడీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి పద్ధతి పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా డిసిఆర్ ప్యానల్స్ అని నాన్ డిసిఆర్ ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో, డిసిఆర్ ప్యానల్స్ ఫిట్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింపజేస్తుంది. కాబట్టి ఎన్పీడీసీఎల్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ అయ్యి మీకు డిసిఆర్ ప్యానల్స్ పెట్టిల్లా, డిసిఆర్ ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్ ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లా లేదా అని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎన్పీడీసీఎల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ 1 1½ మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికి అయితే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్ దీనికి, మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక 2 ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే 2 ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యం తోటి గవర్నమెంట్ కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్ గా 6 మంత్స్ బయో బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు, టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు, క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ గానీ 4 వీలర్స్ గానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఎక్కువ అవసరం పడుతుంది. కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్య కిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇప్పటివరకు అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడుతున్నాం. అంటే 2,30,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుందని చెప్పేసి చెప్తాను. 2,30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది అకౌంట్ లో. డైలీ 10 to 15 మినిట్స్ వరకు జనరేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటివరకు అయితే పవర్ తో ఏ ఇబ్బంది అడగ పెట్టుకున్నప్పటినుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 3 యూనిట్ల వరకు జనరేట్ అవుతాయి సార్. ఈజీగా మీకు ఏదో ఏ వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. పెట్టి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000 to 2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇవి పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు

0: మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లను ఇంటర్నెట్ వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పర్ టైం తీసుకు వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాకు మామూలుగా డైలీ కరెంట్ ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అనుకోండి, ఏమైతే అంటే వాళ్ళకి ఒక 10,000 అన్నప్పుడు వీళ్ళు ఒకటిసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లో మనకి ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మిగతా 25 ఇయర్స్ వరకు మాకు చేసే కదా, అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్యాఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం కొంతకాలం
4: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్ని తానై
3: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి
4: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమాన్ని మీకు వినిపిస్తుంది రమేష్ పిట్టల. కార్యక్రమంలో ముందుగా కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుంచి మేకల్ మల్లేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, దూడం ఉమాశంకర్, రజిత, జాడీ పెంటయ్య, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్, సంగం రాములు, జయలక్ష్మి, ఇంకా వీరి మిత్రబృందం వీరంతా కోరిన పాట గూడు పుట్టాని చిత్త నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వీరందరి కోసం.

కార్యక్రమంలో పసివాడి ప్రాణం సినిమాలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాది కొత్తగూడెం బూడిదగడ్డ ఏరియా నుంచి మెరుగు రాములు, విజయ, తేజస్విని, నితీష్ ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కోరిన పాట పసివాడి ప్రాణం సినిమాలోంచి.

కార్యక్రమంలో భద్రాద్రి కోతరం జిల్లా రుద్రంపూర్ నాలేరి నుంచి ఇట్లూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోజిత్, రాజ్కుమార్, లావణ్య, వంశీ, ఇంకా ఇదే పాటను కొత్తగూడెం మేనేసపట్నం నుంచి ఇట్లూరి వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వీరి బంధుమిత్రులు వీరంతా కోరిన పాట క్షణం క్షణం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వీరందరి కోసం.

0: పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు,

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు

8970115. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: నూరు పాయింట్ 1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట 20వ శతాబ్దం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట వీరందరి కోసం.

కార్యక్రమంలో తర్వాత రాసిన శ్రోతలు, సీతారామశాస్త్రి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఓకే వెంకటేశ్వరులు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోరికపై ఈ పాట.

తర్వాత ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కోరిన పాట డాడీ చిత్త నుంచి హరిహరన్ పాడిన పాట వీరి కోసం.

యువరాజు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, నందితా పాడిన పాట. ఈ పాటను కొన్ని శ్రోతలు సంగారెడ్డి జిల్లా చిద్దుల నగరం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం యువరాజ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో కార్తిక్, సునిధి చౌహాన్ పాడిన పాట చిత్రం ఓయ్. ఈ పాటను కొన్న శ్రోతలు భద్రాచలం గన్నవరం గ్రామం నుంచి షరీఫ్ వీరి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలకొండ నాగాచారి, శేషరత్నం, భవాని, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రమీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహచారి, అనుసూరియమ్మ

మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన కిన్నర లహరి చిత్రగీతలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు వినిపించిన వారు రమేష్ పిట్టల. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:40 వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భవానీ మహిమ. ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం వింటారు.

శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నాః.

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలు.

మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవగరియసి అన్న శ్రీ శంకర భగవత్పాదుల దివ్యవాణిని అనుసరించి సంసార సంద్ర సంతరణమునకు భక్తి సులభోపాయం, సృష్టి స్థితి లయాలకు మూలాధారమైన పరాశక్తి అనుగ్రహం పొందటానికి సర్వులు అర్హులే. నిరక్షర కుక్షి అయిన గుహుడు, బోయవనిత శబరి, పక్షియగు జటాయువు, నిరుపేదయగు కుచేరుడు భగవదనుగ్రహం పొందేరు కదా. ఆవగిందంత భక్తి విశ్వాసం ఉంటే చాలు, విశాలాక్షి అనుగ్రహం కలిగినట్లే. అమ్మా, నీ చల్లని చూపుల నాపై ప్రసరింపనిమ్ము అనుటకై భవానీ నీవు అన్నంత మాత్రాన ప్రసన్న వదనంతో శ్రీ నీ సాయుజ్య పదవిని ఇచ్చు అని ఆర్యశంకరులు సౌందర్య లహరిలో ఇలా అన్నారు. భవానీ త్వం దాసే మయి వితర దృష్టి

ಸ್ಫುಟ ಮಕುಟ ನೀರಾಜಿತ ಪದ ಅಖಂಡ ಭಗವದ್ ವಿಶ್ವಾಸಿಯು ದುರ್ಗಾದಾಸನು ಪಾಮರುಡನ್ನು ಬಿಡುವಕ పేదయైన పలువురకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయం అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి.

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులొకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలను అందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల వలారం భుజాన వేసుకొని ఇలా పాడుకుంటూ గ్రామం తిరిగేవాడు.

అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణమేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమభాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుని సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపసాగాడు.

ఫలితంగా భాగవత దర్శనం హరిచరణకు సిద్ధించింది. కరుణారస ముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను. నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి.

నీవే పని చేస్తున్నా జగజ్జనని స్మరణ మానరాదు. గురువాక్కునందు విశ్వాసం సడలరాదు. సమస్త సన్మంగళదాయిని అగు ఆ జగదీశ్వరుని, జగదీశ్వరుని నిరంతరం జపించు, ఆవిడ అనుగ్రహిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ భాగవతాగ్రని.

భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినడకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బి. కలిగినదేదో ఇంత తిని గాజుల నమ్మగబో.

గాజులమ్మే హరికి ఈ వెర్రియేమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరిగెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా, చెడు అలవాటు మనిషిని బానిసగా మృగంగా మారుస్తుందని కదా మహనీయుల వాక్కు.

0: మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాణ్ణి చూస్తే మొత్తపై మొత్త బుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, ఓ దుర్గాదాసు, అమ్మని వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారంటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాస్ వెర్రివాడోచ్ అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాస్. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్న సమయం. పిట్ట సైతం తిరుగాడని ఆ నట్ట నడి ఎండన పొట్టకూటికై పట్టుదలతో వడివడిగా ఒక చెరువు గట్టుపై నడక సాగించాడు దుర్గాదాస్.
1: అది వైశాఖపు మండుటెండా

అమ్మని స్మరిస్తున్న దుర్గాదాసు వెనుక ఎవరో వస్తున్న సవడి. వెనుక నుండి గల్లు గల్లని అందెల చప్పుడు లయబద్ధంగా మ్రోగుతోంది. గాజులప్పి ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు చల్లోమన్నది. ఎవరది? పుట్ట పురుగులేని చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బి, నీకేమన్నా చెముడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగజేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గుణ మహిళ దర్శన భాగ్యమున దే అతడు. మూర్తీభవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయ్యై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచలితుడయ్యాడు దుర్గాదాసు. ఇదిగో అబ్బి, ఏమిటా వెర్రిమొర్రి చూపులు? నాకు గాజులు కావాలి, వేస్తావా లేదా?

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేసి సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు.

నాటి పసిబాలుల వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమల హస్తాలను తలుపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాచ్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాస్. బాబు, వెర్రివాడిలా ఉన్నావే, ఏమిటి నీలో నీవు గొణుక్కుంటున్నావు? దుర్గా దుర్గా అనంత మాత్రాన నీ దరిద్రం తీరేనా, నీ కష్టాలు తొలగేనా?

నాలుక పుండు పడేలా నామస్మరణ వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్థ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకోకు. కాస్త లౌక్యం ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది.

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు. జరణి, అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేశావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చేనయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పని చేయి, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోని నేను తీసి ఇవ్వనా అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కానీ మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకై కుర్తి పడేవాడు.

స్త్రియః సమస్తాశ్చతవైవ భేదాః స్త్రియః సమస్తాశ్చతవైవ భేదాః అన్న ఆర్య శంకరుల సూక్తి అతని నాలుకపై నర్తించి కాబోలు. అమ్మా, స్త్రీలందరూ శ్రీమాతకు ప్రతిరూపాలే, పైసరులేవన్న పరితాపం మాను, భగవతి కృప నాకున్న చాలును, సెలవు అని లేచి నిలిచాడు. అబ్బి ఆగు, నీవు వెళ్లేది ఆ కనపడే ఊరేగా. ఆ ఊరా ఉమాపద భట్టుగారని మా నాన్నగారులున్నారులే, మా నాన్నగారున్నారులే, పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో. అసలు నాకసలే ఆడపిల్లలు లేరయ్యా అంటాడేమో, ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత, కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసి ఇమ్మన్నానని చెప్పు, వెడిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కనపడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేద విద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమ నిష్ఠాసాగరుడు, నియమ నిష్ఠాగరిష్ఠుడు, శుద్ధ శ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ, ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగపండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టిడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించినా అతని త్యాగం భుగిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది.

విశ్వరక్షకి. వికసించిన నీలోత్తలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదం పైన అరణ్యాలపైన ఒకే విధమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం. జగజ్జనని చల్లని చూపుల తననెన్నడూ వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహారు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవాలు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీబడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాదని తెలిసి ఊరివారందరూ అప్పులు పెట్టేవారు. తీర్చలేని అప్పులు చేయటం ఇష్టం లేక

తినటం లేకుంటే పసులుండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపదభట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియనివా అని తలచి, అమ్మా త్రిపురవారిని చక్రరూపిణి ప్రకామ్య సిద్ధి స్వరూపిణి మహాముద్రాధారిణి శ్రీచక్రవాసిని మాం రక్ష. పవ భయముడు పవే

అమ్మలగన్నయమ్మ ఆదుకొనక తనను మరచున ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవ స్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టినకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.

అలా నవరత్న మాలిక స్తోత్రం అమ్మకు సమర్పించి అన్నపూర్ణ అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్నవేళ ఉమాపదుడు ఇల్లారిని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో వేలచూపుల కన్న తల్లి వైపు చూడసాగాడు. జగజ్జనకి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోదించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండి

ఇచ్చి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. కడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరునకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో

नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి తమ ఛాన్న సమయం. ఆకలి రక్కసి క్రూర దంశలకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు కాలలేని స్థితిని చూచి అన్నపూర్ణ ఉమాపదుడు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

జనని, నీకు నా శుతులకు ఈనాడు ఉపవాసమే కదా, ఆ శక్తుడనైన నేను నీకేమి నైవేద్యం ఇవ్వగలను అని కిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు, బాబు శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేతనుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పారు పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాల శివరాము. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని ప్రార్థించగలనమ్మా, అంచనా వేయగలనమ్మా అని ఆర్ద్రనయనాలతో ఆవు పాలు అంబకు నివేదించి తనయుని పుచ్చుకొమ్మని ఇచ్చాడు ఉమాపదుడు. అంబ

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం విపత్సాగర తరణం అనుచున్నంత వీధి వాకిటిలో ఎవరో నిలచి పిలిచారు, భిక్ష.

0: వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారుడు విషణ్ణ వదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలము?
1: పరమేశ్వరి జనన్ని ప్రణత జనతావని, పరమేశ్వరి జనన్ని ప్రణత జనతావని.

నీ మాత, కరుణించి మాకీ సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు భలేవాడివి దొరికేవయ్యా, భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి. స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లి లేచిన జాడలేదయ్యా. మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చాలు,

0: మంచి నీరైనా అందించి మర్యాద నిలుపుకోవడం మంచిదని ఉమాపదులు మంచినీటి కుండ వైపు అడుగులు వేశాడు. గోరు చుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో, కుండ బ్రద్దలై నీరు నేలపాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు? ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేతగాదు. మరణమే తనకిక శరణ్యమని ఆత్మాహుతితో ఈ బాధలు తొలగునని భావించాడు ఉమాపదుడు.
1: జలముల లేని ఈయగనుజాలని నా బ్రతుకేలనింకా
0: కొండల వలయి పరీక్షలటు డాయుచునున్నవి అమ్మచంత గుండెలనది వృచ్చి పాశమున ఢీకొనినే బలిదానమౌదు నా సిలుగులు తీరునన్నయును చేరెద దుర్గప్రదా పదాల ప్రపునన్. నా మరణం చూచి అయినా దరిద్ర దేవత కరుణించి నా కుటుంబాన్ని విడిచిపెడుతుందేమో అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

కన్నతల్లి కాత్యాయని నామం విన్న ఉమాపదుని కన్నులు చబరించాయి. మరణయత్రం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది, పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు, ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింపబేడుకొని బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి, గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకుని పైసలు మీరిస్తారని చెప్పిందండి, తొందరగా ఇవ్వండి వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా, పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అలుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి, మీ ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత, కుంకుమ బరిన అందులో అర్ధరూపాయి, అది నాకిమ్మనదండి, మీ అమ్మాయి వెళ్ళి చూడండి అన్నాడు. ఆ అమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు మాటి మాటికి మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపదుడు. అమ్మంటే అమ్మలా అమ్మాయే బాబు, అందాల రాశి, అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి,

గారు చూచే కొద్దీ ఇంకా చూడాలి అనిపించే అందం అతనిది. ఎందరో మహారాజుల ఇళ్లలో గాజులు వేశాను కానివ్వండి, ఇలాంటి తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయిలే లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం, కుంకుమ భరణ, భరణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నదే. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణ మూత తెరిచాడు, వెరగుపడ్డాడు. కారణం, తడతడలాడే అర్ధకాసు భరిణిలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయీ, బాలాత్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ ఇలా రా, భవానీ మహిమ కళ్ళారా చూడు. అమ్మా భవానీ కరుణామయీ, కరుణామయీ దుర్గా భవానీ. అన్నపూర్ణ కరుణా రసధుని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి

సెక్రటరీ గారు 10 మందికి సరిపడా పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించారు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది, భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ. పులకితాంతరంగుడై

చేయకు. అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్లి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసును చూచి దాసు, ముగ్గురు సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివారి ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడు ఎవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులెవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదునకు. భక్తి పర్వశాశ్రువులు కన్నుల జాలువార భగవతికి నివేదనం నీరాజనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్, దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి కాదు మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పద అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు చేరాడు. అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాస్. పామరుడనే నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి. అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలి అమ్మకు గాజులు తొడిగానండి, వరాలమ్మ అడుగుదాడలు ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాసు. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం స్వాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రు వైపు చూడసాగారు. ఆతటాకముగట్టున అమ్మ కొరకు.

క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్రతామరల మధ్య కాంతులునే జగన్మాత కరకమలాలు మెలమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతులు నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా, భట్టుగారు అవేనే తొడిగిన గాజులు, ఆ చేతులు సాక్షాత్తు త్రిపుర సుందరివేనండి బాబు, అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి విజయవస్తు అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురూ దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలు అందించాడు ఉమాపదులతో సహా.

రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి, 6:30 రైతు సమాచారంలో అండుకూరలు సాగు వివరాలు తెలుసుకుంటారు, 7:15 ఆరోగ్య కార్యక్రమంలో మధుమేహ వ్యాధితో నాడి నష్టం నివారణ మార్గాలు వివరాలు తెలుసుకుంటారు, 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:30 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట, 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న కాలుష్యం ప్రసంగం వింటారు, ఇంకా కొత్త జైళ్ళు కొత్తపల్లి శిశు గారి కథనిక వింటారు, 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు, 7:15 రైతే రాజు వ్యవసాయ ధరల కార్యక్రమంలో చేపల పెంపకంలో నీటి వనరులు చేపల చెరువుల నిర్మాణం వివరాలు తెలుసుకుంటారు, జానపద గేయాలు ఇంకా పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వివరాలు తెలుసుకుంటారు, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రగీతలు ప్రసారం అవుతాయి, 10:00 రాగం తానం పల్లవి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:02. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తమవుతుంది. తిరిగి రేపు ఉదయం 100.1 MHz పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.